తొమ్మిది గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైంపాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

0: లక్నో ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి

తారుని యొక్క ప్రబోధం మేరకి మళ్ళీ తిరిగి కిష్కింధకి వెళ్లకుండా అక్కడే స్వయంప్రభా బిలంలోకి మళ్ళీ ప్రవేశించి అక్కడే కాలం గడిపేద్దాం. ఎందుకంటే తిరిగి

వెళ్ళినట్లయితే వేళ దాటిపోయింది కనుక సుగ్రీవుడు ఆ వానరులందరినీ కూడా సంహరిస్తాడన్న భయంతో వాళ్ళందరూ మళ్ళీ స్వయం ప్రభాబిలంలోకి ప్రవేశిద్దామని నిర్ణయం చేసుకునేటటువంటి సమయంలో స్వామి హనుమ జోక్యం చేసుకున్నారు. హనుమ ఎక్కడ మాట్లాడినా అత్యద్భుతంగా ఉంటుంది. నేను మీతో మనవి చేశాను అనేక మార్లు, హనుమ జోక్యం చేసుకుని మాట్లాడారు అంటే అది కథని ఎప్పుడూ మలుపు తిప్పుతూ ఉంటుంది. మలుపు తిప్పుతుంది, సాధారణంగా చచ్చిపోయేవాడిని కూడా మళ్ళీ బతికిస్తూ ఉంటుంది. అంటే ఇంకా లోకంలో అన్నిటికన్నా చాలా దారుణమైనటువంటి కష్టం అంటే ఏమిటంటే చచ్చిపోవడమే. అసలు నేను ఇంక శరీరంతో ఉండను, నేను భరించలేను ఈ శోకాన్ని అన్న నిర్ణయం తీసుకున్నాడు అంటే చాలా కష్టంలో ఉన్నాడు అని గుర్తు. అంత కష్టంలో ఉన్నవాడు ఆత్మహత్యకు పూనుకుంటాడు, అది మహాపాతకం, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. కానీ శరీరంతో ఉండి ఇంక నేను ఆ శోకాన్ని భరించలేను అనుకున్నవాడు, ప్రాణాలని విడిచిపెడదామని సంకల్పం చేసుకున్నవాడు కూడా హనుమ యొక్క అనుగ్రహాన్ని, హనుమ యొక్క మాటల్ని విన్నట్లయితే వెంటనే అతను జీవితం మీద మళ్ళీ ఆసక్తిని పొంది విజయాన్ని సాధిస్తాడు. హనుమ యొక్క స్థితి, హనుమ యొక్క అనుగ్రహం ఎప్పుడూ అలాగే ఉంటుంది. శ్రీరామాయణం ప్రారంభం నుంచి కూడా అంతే. మీరు చూడండి, ఆయన కిష్కింధకాండలో కలిశారు. కిష్కింధకాండలో మొట్టమొదట సుగ్రీవుడు భయపడినప్పుడు కలిసినటువంటి హనుమ వాలి సుగ్రీవుల యొక్క మైత్రికి కారణమయ్యారు. మళ్ళీ సుగ్రీవుడు రాజ్యాన్ని రొమని పొందడానికి హనుమ చేసినటువంటి రాయబారం మధ్యవర్తిత్వమే కారణం. అలా సుగ్రీవుడిని నిలబెట్టారు. అయింది, మళ్ళీ అంగదుడు పొరపాటు చేస్తుంటే మాట్లాడి అంగదుడి యొక్క జీవిత స్థితిని దిద్దుతారు. అవుతుంది, 100 యోజనముల దూరం ఎవరూ ఎగరలేం కాబట్టి మళ్ళీ ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ 100 యోజనముల దూరాన్ని ఆయనే సముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెళ్ళి వానరుల యందు విశ్వాసం నిలబెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లి ఉరిపోసుకుని ప్రాణములనే విడిచిపెడదామనుకున్న సందర్భంలో రామకథని చెప్పి ఆవిడ్ని బతికిస్తారు. అక్కడి నుంచి వెళ్ళి చనిపోకుండా ఆపుదామని రావణాసురుడికి ఉపదేశం చేశారు. వినక వాడు నాశనం అయిపోతే ఆయన ఏం చేస్తారు? మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ సముద్రపు ఉత్తర ఒడ్డుకు వచ్చినటువంటి ఆయన సీతమ్మ తల్లి దర్శనమైంది అన్న క్షేమవార్తని వానరులకు చెప్పి, మనం మళ్ళీ బ్రతుకుతాం, ఇప్పుడు ఈ శుభవార్తతో వెళ్తున్నాం కాబట్టి సుగ్రీవుడు మనని చంపడు అన్న విశ్వాసాన్ని వానరుల యందు నింపారు. అయింది, వెళ్ళి సీతమ్మ తల్లి జాడ ఏ దిక్కునా తెలియలేదని బెంగపెట్టుకుని ఉన్న రామచంద్రమూర్తికి దక్షిణ దిక్కున కాంచనలంకలో సీతమ్మ ఉంది అన్న క్షేమవార్త చెప్పి మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క ప్రాణములను నిలబెట్టిన వారు హనుమే. మళ్ళీ అక్కడి నుంచి సేతువు కట్టి లంకాపట్టణానికి యుద్ధానికి వెళ్ళిన తరువాత వాళ్ళు రామలక్ష్మణులతో సహా అందరూ కూడా ఇంద్రజిత్ యొక్క అస్త్రము చేత బంధింపబడి పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఇన్ని కోట్ల మంది వానరుల్ని బతికింపచేసిన వారు హనుమయే. చిట్ట చివరిలో ఇంద్రజిత్ యొక్క ఉద్ధతిని ఎవరూ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడి విభీషణుడంతటి వాడు ఈ హోమాన్ని కానీ ఇంద్రజిత్ పూర్తి చేస్తే ఇంకా ఎవ్వరూ నిగ్రహించలేరు అన్నప్పుడు ఇంద్రజిత్ హోమం పూర్తి చేయకుండా బయటికి వచ్చేటట్టు చేసి ఇంద్రజిత్ మరణానికి కారణమై రాముని యొక్క సైన్యమంతా రక్షింపబడడానికి హేతువైన వారు హనుమే. 14 ఏళ్ళు పూర్తయిపోతే ప్రాయోపవేశం చేసేస్తాడు భరతుడు. అందుకని నేను భారద్వాజాశ్రమంలో ఉండి వస్తాను, నువ్వు వెళ్ళి భరతుడికి క్షేమవార్త చెప్పు అంటే 14 ఏళ్ళు పూర్తయిపోయిన కారణం చేత ప్రాయోపవేశం చెయ్యడానికి సిద్ధపడుతున్నటువంటి భరతునికి రాముని చంద్రమూర్తి యొక్క పునరాగమన వార్తని, క్షేమవార్తని చెప్పి భరతుని యొక్క ప్రాణములు నిలబెట్టినటువంటి వారు స్వామి హనుమయే. మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే హనుమ ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రాణములుంటాయి. అంటే చచ్చిపోయే వాళ్ళని ఒకళ్ళని కాదు, 100 మందిని కాదు, 1000 మందిని కాదు, 1,000,000 మందిని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు ఆర్తత్రాణ పరాయణుడై రక్షించినటువంటి మహానుభావుడు హనుమ. ఆ హనుమ యొక్క వైభవానికి తెర తీస్తుంది కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి భాగం. ప్రత్యేకించి ఆయన వైభవం ఎంత గొప్పదో ఆవిష్కరిస్తుంది. కాబట్టి ఇప్పుడు అంగదుడు ఆ స్వయం ప్రభాబిలంలోకి మళ్ళీ ప్రవేశిద్దామని నిర్ణయం చేసుకునేటటువంటి సమయంలో హనుమ మాట్లాడుతున్నారు. హనుమ మాట్లాడడం అంటే ఏదో మాట్లాడడం కింద ఉండదు,
బాగా పూర్వాపర విచారణ చేసుకుని

ముందు తన మనసులో ఒక స్థిర నిర్ణయం ఉంటుంది, ఇలా చేద్దాము అని. ఇలా చేద్దాము అని ఆయన ఏమనుకున్నారో దాన్నే మాట్లాడతారు. ఆ మాట్లాడేటప్పుడు ఎంత అందంగా ఉంటుందో తెలుసా అండి. అవతల వారికి ఆ వాదనని ఖండించి మాట్లాడడం కష్టం. అలాగని కేవలం వాదన పటిమ కొంతమంది ఎందుంటుంది. జ్ఞాన కలునిలోని శరదయువులే అంటారు పోతన గారు. ఒక పెంకి వాదన, ఏదో మొండితనంగా ఇంకా తను చెప్పిందే జరగాలన్నట్లుగా మాట్లాడతారు. అలా ఉండదు, బుద్ధిమతాం వరిష్టం. ఆయన మాట్లాడితే అవతల వారి యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపచేయడానికి మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచించారు, సామముతో మాట్లాడడానికి అంగదుడు యువరాజు కుదరదు ఇంకిప్పుడు, దానము చేయడానికి ఆయన యువరాజు, దానంతో ఏం మాట్లాడతారు దండోపాయము కుదరదు. కాబట్టి ఇంకున్నది భేదము అంటే, ఇప్పుడు అంగదుడు కానీ ఇటువంటి నిర్ణయం తీసుకుని సుగ్రీవుని యొక్క కార్యం మీద, రామకార్యం మీద ముందుకి వెళ్లడం మానేసి సుగ్రీవుడు చంపుతాడన్న భయంతో స్వయం ప్రభా బిలంలోకి వెళ్ళిపోతే దక్షిణ దిక్కుకి సుగ్రీవుడు ఏ నమ్మకం పెట్టుకుని ఇంతమంది యోధుల్ని పంపాడో ఆ నమ్మకం అంతా వమ్మైపోయి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం అనేటటువంటి విషయంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉండదు. వీళ్ళు భయంతో చచ్చిపోతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకిక్కడి నుంచి మీకేం కనపడుతుందంటే, దక్షిణ దిక్కుకు వెళ్ళిన ఇన్ని వేల మంది వానరులు మరణిస్తున్నారు. దేనివల్ల మరణిస్తున్నారు? భయం చేత మరణిస్తున్నారు. తప్ప వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యం లేక వాళ్ళు మరణించట్లేదు, భయానికి చచ్చిపోతున్నారు. దేనికి భయం? వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తారు, ముందుకు వెడితే సీతమ్మ కనపట్టలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మానసికంగా చచ్చిపోయారు, వాళ్ళ ఎందు ఉత్సాహం చచ్చిపోయింది. కాబట్టి ఇక ముందుకు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెడతామన్న ఆశ లేదు, వెనక్కి వెళ్ళి బ్రతుకుతామన్న ఆశ లేదు. కాబట్టి వెనక్కి వెళ్ళి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోయే కన్నా ఇక్కడే చచ్చిపోదామని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. తప్ప వాళ్ళు ఒక కర్తవ్యాన్ని మరిచిపోతున్నారు. ఇంకా వాళ్ళు అన్వేషించవలసినటువంటి ప్రాంతాలు ఉండిపోయాయి సుగ్రీవుడు చెప్పిన జాబితాలో. ఆయన దక్షిణ దిక్కున పితృలోకం వరకు చెప్పాడు, మీరు అక్కడ వరకు వెళ్ళవలసి ఉంటుందని. ఏది వెళ్ళారా? వాళ్ళు ఇంకా స్వయం ప్రభాబిలం దగ్గర ఉన్నారు. మరి ఆ మాత్రానికే వాళ్ళు భయపడిపోయి ఇంకా ప్రాణాలే పోతాయి, సీతమ్మ కనపడదు అని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే రాజు పెట్టుకున్న నమ్మకం ఏమైనట్లు? ఇది గమనించిన వారు ఒక్క హనుమయే. కానీ ఇప్పుడు వెడదామంటే వచ్చే స్థితిలో వీళ్ళు లేరు. కాబట్టి అంగద, నువ్వు చేసుకున్న నిర్ణయం తప్పు, వీళ్ళందరూ నిన్ను అనుసరించరు అని ఉన్న వానరుల మధ్య భేదాభిప్రాయాన్ని కల్పించాలి. అందరూ ఒక మాట మీద లేకుండా చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఆయన భేదం వాళ్ళ మధ్య ఏర్పడేటట్టుగా తన వాక్కుని సునిశ్చిత ప్రజ్ఞతో ప్రయోగిస్తున్నారు. సచతుర్ణాం ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్ భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్య సంపద. వాక్య సంపద చేత మాట్లాడడం ఒక పెద్ద సంపద. ఏం చేతనంటే, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిచ్చురున్. మాటల చేతనే దేవతలు గౌరవించి వరాలిస్తారు. మాట బాగున్నవాడికి లోకమంతా మిత్రుడే, మాట బాగుండని వాడికి లోకమంతా శత్రువే. వాడు ఎంత మంచివాడైనా కానివ్వండి, మాట బాగుండదు అనుకోండి, ఎవరు ఆయన్ని పలకరించడానికి, ఆయన్ని పిలవడానికి, 10 మందిలో ఆయన్ని తీసుకొచ్చి ఆయనతో కూడి ఉండడానికి ఇష్టపడరు. ఆయన ఏమి చెయ్యకపోయినా మంచి మాట మాట్లాడాడు అనుకోండి చాలు, అందరూ హర్షిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన వాక్య సంపదతో భేదమును కల్పించి తద్వారా అటు రాజకార్యము, ఇటు సుగ్రీవుడు అంగదుడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన బోధ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం అస్థిరచిత్తాహి కపయో హరిపుంగవ నా జ్ఞాప్యం విషహిష్యంతి పుత్రధారాన్ వినాత్వయ. ఎంత గొప్ప విషయాన్ని ఆయన ప్రస్తావనలోకి తీసుకొచ్చారో చూడండి. నిత్యం అస్థిరచిత్తాహి కవయో హరిపుంగవ. ఓ అంగద, నువ్వు వీళ్ళందరినీ నమ్ముతున్నావు స్వయం ప్రభాబిలంలోకి నీతో వస్తారని. వీళ్ళు వానరులు కాబట్టి వీళ్ళు చపల చిత్తులు, వీళ్ళు ఒకలా ఉండరు, వీళ్ళ మనస్సు చాలా తొందరగా కదిలిపోతుంది. వీళ్ళు సహించలేనటువంటిది ఒకటి వీళ్లలో ఉన్నది అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతావు. నువ్వు ఎంతసేపు ఏం మాట్లాడుతున్నావంటే, సుగ్రీవుడు చంపేస్తాడన్న భయంతో ముందుకి వెళ్ళవద్దంటున్నావు. కానీ నీతో నేను ఒక సత్యం మనవి చేస్తున్నాను, పుత్రధారాన్ వినాత్వయ, వీళ్ళు
వీళ్ళ యొక్క బిడ్డల్ని భార్య

విడిచి ఉండలేరు. స్వయం ప్రభాబిలంలోకి వెడితే ఏమవుతుంది? బ్రతికే ఉంటారు. బ్రతికి ఉండడం ప్రధానం కాదు వీళ్ళకి, వీళ్ళు బ్రతికి బరువు అవుతారు. ఎందుకో తెలుసా? వీళ్ళు బ్రతికి ఉంటే వీళ్ళకి ఏం గుర్తొస్తూ ఉంటుందంటే వీళ్ళ భార్యలు వీళ్ళ బిడ్డలు వీళ్ళకి గుర్తొస్తుంటారు. వీళ్ళు అస్తమానం వీళ్ళ భార్యల్ని తలుచుకొని పిల్లల్ని తలుచుకొని అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారో, పాపం మేము ఏమైపోయామో అని బెంగ పెట్టుకుని ఉంటారు. సుగ్రీవుడు వాళ్ళని ఏం చేశాడో ఏమిటో, మేము ఇక్కడ హాయిగా తింటున్నాం, తాగుతున్నాం, పడుకుంటున్నాం, కానీ మేము కనపడక అక్కడ వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో, ఇలా బతికే కన్నా చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది. వెళ్ళి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతే పోయాడని ఒకటే మాట, వాళ్ళన్నా సుఖంగా ఉంటారు. అంతేకాని ఇక్కడ మనం బతికుండి ఏమిటి సాధించాం, మనని కట్టుకున్నది, పిల్లలు అక్కడ ఏమైపోయారో అని వీళ్ళందరూ మాట్లాడడం మొదలెడతారు. బతికుండి నీ వెనక ఉండి వీళ్ళందరూ ఇలా మాట్లాడడం మొదలు పెడితే అది నీ నాయకత్వానికి కళంకం అవుతుంది. వీళ్ళకి నీ మీద నమ్మకం సడలిపోతుంది. తీసుకొచ్చి మమ్మల్ని స్వయం ప్రభాబిలంలో పెట్టాడు, ఈ చావేదో ముందుకెళ్ళి సీతమ్మని వెతుకుతూ చచ్చిపోయినా కూడా వదిలిపోయేది, రాచకార్యం చేశామన్న మర్యాదన్నా దక్కేది, ఇక్కడెందుకు ఉండిపోయాం అంటారు. ఈ మాటలు ఆయన అంటారా? అనరు. ఎంత చక్కగా అన్నారంటే, నిత్యం అస్థిర చిత్తాహి అన్నారంతే. వీళ్ళు చంచల మనస్కులు. వీళ్ళ మనస్సు ఇవాళ ఓ అంటుంది, స్వయం ప్రభాబిలంలోకి వస్తారు, ఆ తర్వాత కదిలిపోతారు. వీళ్ళు ఒక మాటకి కట్టుబడి ఉండలేరు. మనస్సు యొక్క అసలు మనసుకే చాలా చాంచల్యం. అందున తొందరగా అది ప్రతిపాదించేటటువంటి విషయములకు వశుడైపోయేటటువంటి స్థితి అవతలవాడికి ఉంటే, అంటే ఎన్నడూ మనసు చెప్పిన దానికి ఎదురు తిరిగి నువ్వు ఇలా చెప్తున్నావేమిటనగా అని అడగగలిగిన ప్రజ్ఞ వాడికి లేదనుకోండి, మనసు చెప్పింది వినడం ఒకటే ఆయనకి తెలుసు అంతే. అటువంటి వాడు నీ వెనక ఉండి ఏం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమైంది? వానరుల మీద నమ్మకం అంగదుడికి సడలింది, అంగదుడి మీద నమ్మకం వానరులకి సడలింది. నిజమే ఇలా అంటున్నాడు, కానీ లోపలికి తీసుకెళ్ళి బతకండి అని చెప్పి మనకు అన్నం పెట్టి శుభ్రంగా స్వయం ప్రభాబిలంలో తేనె దొరుకుతుంది, పళ్ళు దొరుకుతున్నాయి, తినండి, తాగండి, వ్యాయామం చేయండి అంటే దేనికి మనం బతికుండి? భార్య పిల్లలు కనపడినప్పుడు నిజమే ఏమిటి అలా అంటాడు ఏమిటి అంగదుడని వానరులకి? వానరులు నిజమే నేను నమ్మడానికి వీలు లేదని అంగదుడికి ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చిందా లేదా? ఒక్క మాటతో భేదాన్ని ప్రయోగించారంటే వీళ్ళందరూ ఒక మాట మీద ఉండకుండా ఉండేటట్టు చేయగలిగారంటే, ఇప్పుడు ఇది కాదులేండి ఇంకో ప్రతిపాదన ఏదైనా పరిశీలిద్దాం అనేటట్టు చేస్తున్నారన్నమాట. ఇది ఆయన ప్రజ్ఞ. ఆంతరమునంది ఏమిటి? ఎందుకు ఈ భేదం కల్పించడం? వాళ్ళందరి చేత ఒక మంచి పని చేయించడం. ఏమిటా మంచి పని? రామకార్యం మీద ముందుకు వెళ్ళగలిగిన ప్రజ్ఞ వాళ్ళ యందు అంకురింప చెయ్యడం. అలా జరుగుతుందా లేదా అది పక్కన పెట్టండి, కానీ ఆయన హృదయం అది. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు, విగృహ్యాసన మాప్యాహు దుర్బలేన బలీయస ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్మీత దుర్బల. ఈ శ్లోకం నాకైతే అనిపిస్తుంది, ప్రత్యేకించి దీన్ని ఎవరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే, చదువుకునే రోజుల వరకు బాగుంటుంది, కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళడం అనేటటువంటిది ఒకటి ప్రారంభమవుతుంది. నేను నా స్వానుభవంలో నేను గమనించింది ఏంటంటే, ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పటికీ చాలా ఉత్సాహంగాను వేడి నిత్తురు ఉరకలు వేస్తూ ఉంటుంది. మంచి యవ్వనంలో కదండి చేరుతారు, అందులో ఎవరో ఉంటారు సాధారణంగా ఏం చేస్తారంటే, మన అధికారి ఎటువంటి వాడండి, ఈయన ఎలా ఉంటారు, పర్వాలేదా, మంచి ఆయనైనా అని ముందు ప్రశ్న వస్తుంది ఎక్కడో ఒక చోట వెయ్యగానే. ఏం పర్వాలేదండి చాలా మంచి ఆయన అంటే మనం ఏం చేసినా చెల్లుతుందన్న భావన వస్తుంది. అమ్మో అలాంటిలాంటి వాడు కాదండి, ఒక గంట ఆలస్యంగా వస్తానన్నా అనుమతించడు. ఒకవేళ నిత్తురు కక్కుతూ ఉంటే అలాగే వచ్చి అటెండెన్స్లో టైంకి సంతకం పెట్టాలి తప్ప ఆయన మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఒప్పుకోడు, అంత నియంత అన్నారనుకోండి, ఆయన మీద భేదభావం వస్తుంది. ఇది అక్కడతో ఊరుకోడు, ఇంకా ఉద్యోగంలో చేరి 2 రోజులు అవుతుంది, అధికారికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడడం మొదలెడతాడు. మీరు చెప్పింది నిజమేనండి, నేను లోపలికి వెళ్ళినా ఏమన్నారో తెలుసా, ఎంత చులకనగా మాట్లాడారో తెలుసా అంటారు. వీడు లోపలికి చేరేస్తాడు, నిన్న గాక మొన్న చేరాడండి, ఎలా మాట్లాడాడో తెలుసా సార్ అంటాడు. ఇది ఏమవుతుందో తెలుసా అండి, నాకు మరి నా అదృష్టమో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఉద్యోగంలో చేరినటువంటి రోజున నాతో ఒక మహాత్ముడనే నేను అనవలసి ఉంటుంది, నాతో ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు,

0: ఈయన నాకన్నా చాలా సీనియర్. అప్పటికి ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు.
1: ఆయన అన్నారు, ఏమయ్యా నువ్వు ఇవాళ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, నేను నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా నువ్వు పదవీ విరమణ చేసే వరకు గుర్తుపెట్టుకో అన్నారు. ఏమిటి అన్నారు, ఎన్నడూ కూడా నీ అధికారి సమర్థతని నువ్వు విచారణ చెయ్యవద్దు. నీకన్నా నీ అధికారి తెలివి తక్కువవాడే కావచ్చు, కానీ ప్రభుత్వం అతన్ని అందులో కూర్చోబెట్టింది, నువ్వు గౌరవం ఇవ్వవలసి ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకో. తప్ప నీ అధికారికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించి ఏదో సాధించుకోగలనని అని అనుకోవద్దు, నీ మనశ్శాంతిని కోల్పోతావు. నువ్వు నీ అధికారిని వ్యతిరేకించి మాట్లాడవలసిన రోజు ఎప్పుడైనా వస్తే బాగా జ్ఞాపకం పెట్టుకో, తోటి వాళ్లతో చెప్పద్దు. నీ అధికారితోనే నువ్వు వ్యతిరేకించి ఇక ఆయన కింద పనిచేయకుండా మళ్ళీ వెళ్ళిపోయే ఏర్పాటు చూసుకో. వ్యతిరేకించి అధికారుల దగ్గర ఉండవద్దు. ఎందుకో తెలుసా, ఆయన కాని కోపం పెట్టుకుంటే నీకు చాలా అశాంతి కలుగుతుంది. స్థానబలిమి అది చాలా గొప్ప విషయం. కాబట్టి అధికారుల యందు ఎప్పుడూ వినయంగా ఉండడానికి ఒక తండ్రి ఒక మాట అంటే ఎంత గౌరవంగా తీసుకుంటావో, ఒక అధికారి ఏదైనా అన్నప్పుడే కానీ మందలించినప్పుడు కానీ అంత సహృదయంతో తీసుకుని ఉండడమే నేర్చుకో. ఇప్పుడు నీకు సంస్థకి అధికారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు రేపొద్దున్న అధికారి కావచ్చు, కానీ నీ మీద అంటూ ఓ అధికారి ఉంటాడు. అధికారి మీద అధికారి లేకుండా ఉండడం సాధ్యం కాని వ్యవస్థ ఇది. కాబట్టి దీనికి నువ్వు ఇమిడితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందనే. నేను ఆ తర్వాత అలా ఉండడం చేత కాక దెబ్బతిన్న కొన్ని వందల మందిని చూశాను. ఏదో ఒక కారణానికి ఆయన నాకన్నా ఏం మునగాడండి అని దెబ్బతిన్న వాళ్ళని ఎందరినో చూశాను నేను. నేను అప్పుడు అనుకున్నాను, ఒరే నాకు అమృతపు చుక్కనే పోశాడు రాయన ఆ రోజున, చాలా గొప్ప విషయం చెప్పాడు, నిజమే జీవితంలో కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి అనుకున్నాను. స్వామి హనుమ ఒక అత్యద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే శ్రీరామాయణం అమృతం అండి, అది ఎప్పటికీ కాలంతో సంబంధం లేదు, ఎప్పటికీ అలాగే అమృతంగానే పనికొస్తుంది. ఆయన అంటున్నారు, నాయన విగృహ్యాసనమాప్యాహు దుర్బలైన బలీయసహ ఆత్మరక్షాకరస్తస్మాత్ నా విగృహ్ణీత దుర్బల. ఎన్నడూ కూడా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకో, బలవంతుడైనటువంటి వాడు బలహీనుడైనటువంటి వాణ్ణి వ్యతిరేకించి ఎక్కడైనా బ్రతకగలడు. బలహీనుడైనటువంటి వాడు బలవంతుడైన వాణ్ణి ఎదిరించి ప్రశాంతంగా బ్రతకలేడు. బాగా గుర్తుపెట్టుకో, ఎంత గొప్ప మాట ప్రారంభం చేశారో చూడండి. నీవు ఏమనుకుని నిర్ణయం చేస్తున్నావు, నేను యువరాజుని, నా దగ్గర వీళ్ళందరూ ఉన్నారు, కాబట్టి ఇప్పుడు నేను ఒక నిర్ణయం చేసి వీళ్ళని బతికించగలనని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకన్నా బలవంతుడు ఇంకోడు ఉన్నాడు. నువ్వు వీళ్ళని రక్షిద్దాం, వాళ్ళ నుంచి నిన్ను రక్షించుకుందాం అనుకున్న నీ ప్రయత్నం వాళ్లతో విభేదించడమే అవుతుంది. సుగ్రీవుడితో విభేదించడం కాదా, రామలక్ష్మణులతో విభేదించడం కాదా, రామలక్ష్మణులతో విభేదించి నువ్వు ఈ మూడు లోకాల్లో ఎక్కడ దాక్కున్నా ప్రశాంతంగా ఉండగలవా, చెప్పిన పని చేయకుండా ఉండగలనని అనుకుంటున్నావా? నువ్వు దాక్కో స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి. ఆయనకి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు, వెళ్ళి రాలేదు, కొంత దూరం వెళ్ళి స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోయి ఉండిపోయారు. వెనక్కి వస్తే చంపేస్తానని ముందుకి వెళ్ళలేదు, వెనక్కి రాలేదు, వచ్చి కబురు చెప్పలేదు. అంటే రాజదండన తప్పుకునే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఒకటి, సుగ్రీవుడికి కోపం వస్తుంది. రెండు, దక్షిణ దిక్కున పూర్తిగా అన్వేషణం చెయ్యకుండానే స్వయం ప్రభాబిలంలో జీవితం కోసం దాక్కున్నాం కాబట్టి రాముడికి కాదు కోపం వచ్చేది, రామకార్యంలో వైక్లభ్యానికి లక్ష్మణమూర్తికి కోపం వస్తుంది. రాముడికి కోపం వస్తుందని ఆయన అనలేదు. రాముడి యందు దయపాళ్ళు చాలా ఎక్కువ, కానీ రామకార్యానికి భంగం జరిగితే కోపం వచ్చేది లక్ష్మణుడికి. ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో అన్నారో చూడండి ఆ మాట. తప్ప రాముడికి కోపం వస్తుంది అనలేదు, లక్ష్మణుడికి కోపం వస్తుంది. రాముడు కళ్ళనీళ్లు పెట్టుకుంటే చంపేస్తాను సుగ్రీవుడు అన్నది ఎవరు, లక్ష్మణుడు. చిట్ట చివరి ఏమన్నారు, మా అన్నయ్య కళ్ళ నీళ్లు చూడలేక నేను ఇలా మాట్లాడాను, నన్ను క్షమించన్నారు. కాబట్టి రామకార్యాన్ని సగంలో వదిలి స్వయం ప్రభాబిలంలో దాక్కున్నావు అని తెలిస్తే లక్ష్మణుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిన్ను వెతకక్కర్లేదు. ఏం క్షేమాం మన్యసే ధాత్రీం ఏతద్బలమితి శ్రుతం ఏత లక్ష్మణ బాణానాం ఈషత్కార్యం విదారణే. ఒక ఆకుల దొప్పని చీల్చేయడం ఎంత తేలికో,

ఈ స్వయంప్రభా బిలాన్ని అక్కడ ఉండి సంకల్పం చేసి బాణాలు వేసి చీల్చేయడం లక్ష్మణుడి బాణాలకు అంత తేలిక పని, కష్టపడి కాదు. అక్కడి నుంచి చీల్చేస్తాడు ఈ బిలాన్ని. నువ్వెందుకు పైకి రావో చూస్తానని అంతటి మహాబలవంతుడితో వైరం పెట్టుకుని బతుకుదాం అనుకుంటున్నావా? ఈశ్వరుడితో వైరం పెట్టుకుని ఎక్కడ బతుకుతారండి? ఈశ్వరుడితో వైరం పెట్టుకునే ప్రయత్నం చే ఎప్పుడూ ఉండకూడదు. భగవంతుణ్ణి నిందించి నువ్వేం సాధిస్తావు? భగవన్ మార్గమునందు ప్రయాణిస్తూ వైక్లభ్యం వచ్చిన చోట ఆయనకి క్షమార్పణ చెప్తూ బతకడం ఎప్పుడూ మంచి పని. అందుకే ఎప్పుడైనా ఈశ్వరుడి దగ్గరికి వెడితే ఒక విషయాన్ని అడుగుతూ ఉండాలి. దాన్నే మనం వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రతిపాదన చేస్తుంటారు. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాం కరోమి సకృచ్చేవ యానిచ్చ సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు. ఈశ్వర, ఇంతకాలానికి నేను నీ దర్శనానికి నిన్ను సేవించడానికి కొండ మీదకు వచ్చాను. ఇవాళ నేను సద్బుద్ధితో వచ్చి నీ కొండ ఎక్కి నీకు సేవ చెయ్యాలని వచ్చినటువంటి ఈ క్షణం ఇదిగా మిగిలిపోయి, మళ్ళీ ఏడాది తర్వాత ఎప్పుడో వెంకటాచలం రావడం కాదు. ఇవాళ నేను చేసినటువంటి ఈ సేవ ప్రతినిత్యము నీ చేయగలిగినటువంటి సేవగా మారుగాక అని మీరు అడగవలసి ఉంటుంది. నిన్న రాముడు ఇదే కదండి చెప్తాడు, ధర్మార్థ సమన్వయం లేని కామ ప్రవృత్తి చెట్టు కొమ్మ యొక్క చివర పడుకున్న వాడితో సమానం, కింద పడిపోతాడు. అర్ధకామములను ధర్మంతో ముడివేసుకోవాలి, లేకపోతే నీ జీవిత ప్రయోజనమును నువ్వు సాధించలేవు అని రాముడు చెప్పడం వెనకాతల ఉన్న ప్రయోజనం కూడా ఇదే. ఎప్పుడూ కూడా మనిషి దీన్ని మర్చిపోకుండా విభాగం చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను నిన్న మీతో మనవి చేశాను, మనుష్య జీవితాన్ని అసలు వేదం అంత గొప్పగా విభాగం చేసేసింది. బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది జీవితాంతం పనికి రావాలి, గృహస్థాశ్రమంలో ఉన్నది సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకోవడానికి ఉండాలి తప్ప అనుభవించేవన్నీ సుఖాలు అనుకోవడానికి గృహస్థాశ్రమం కాదు. ఒక సుఖం అనుభవించారు, చాలా సుఖంగా అనిపించింది, నిజంగా చెప్పేది సుఖమా? ఏది మళ్ళీ అనుభవించి ఇంకో మాట, ఇంకో మాట అనుభవించు. నాలుగో మాట ఏముంటుంది? అబ్బా ఏం మళ్ళీ నిచ్చి కాక ఇదేం పెద్ద సుఖం అనిపిస్తుంది, మొహం ఒత్తేస్తుంది. తినండి ఒకసారి చక్కెర పొంగలి మీకు ఇష్టమని, మళ్ళీ మారు వేయించుకోండి, మళ్ళీ మారు వేయించుకోండి, నాలుగో మాట తింటారా? ఇక తినలేరు. కాంచిక ధియా అంటారు శంకరాచార్యులు గారు. ఇంకో ముద్ద తినాలంటే నిమ్మకాయ ముక్క నోట్లో పెట్టుకోవాలి, లేకపోతే తినలేరు. తప్పు చక్కెర పొంగల్దా మనసుదా? చక్ర పొంగలిది సుఖం అయితే ఒకటో మాట ఇచ్చిన సుఖం నాలుగో మాట ఎందుకు ఇవ్వలేదు? అంటే సుఖము వస్తువు ఎందు లేదు, మనసు ఎందుంది. ఏది సుఖమని కాసేపు అంటుందో దాన్ని దుఃఖం అని తర్వాత అంటుంది. సుఖము దుఃఖము అని పేర్లు మారుస్తూ ఉంటుంది, కా అలాగే ఉంటుంది. మీతో ఒకసారి మనవి చేసే సూదు మారుతూ ఉంటాయి, అది మనసు యొక్క ప్రజ్ఞ. కాబట్టి సంసారమునందు ఉండేది ఎందుకంటే ఇవన్నీ సుఖాలా అన్నది గమనిస్తూ ఉండాలి. ఇవి కావు సుఖాలు. ఏది సుఖం? రేపు చెప్తాడు ప్రహ్లాదుడు. ఏది ఈశ్వర పాదారవింద సంసేవనము చేత ఆనందం కలుగుతుందో అది సుఖం. ఈశ్వర సేవ వైపుకి మళ్ళీ అది శాశ్వతమైన ఆనందము అని గుర్తెరగడానికి ఇవి తాత్కాలిక సుఖములు, ఇవి నిజమైన సుఖములు కావు అని మీరు తెలుసుకోవడానికి సుఖం అనుభవించి ఈ సుఖము నిజమైన సుఖము కాదని తెలుసుకుని వైరాగ్యం పొందడానికి మీకు పనికొస్తుంది. వైరాగ్యం అన్న మాట నేను అన్నానని మళ్ళీ ఏముందండి అన్నది అలా వైరాగ్యం అని మీరు అనుకోకండి. ఎందుకో తెలుసా? మళ్ళీ వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కొడుకు దెబ్బలాడాడని కాశీ వెళ్ళే వైరాగ్యం. ఎందుకు వెళ్ళాడు కాశీ అంటే ఆయన భక్తి బూడిద అయిపోయి వెళ్ళిన వాడు ఏం కాదు, కొడుకు దెబ్బలాడాడని కాశీ పోయాడు వారం రోజులు. ఓ వారం పోయాక మీ అబ్బాయి హాస్పిటల్లో కనబడ్డాడండి, మరి ఎందుకు వచ్చాడో తెలియదు, ఏమిటో కుంటుతున్నాడు అంటాడు ఎవడో ఒక ఆయన, రిజర్వేషన్ లేకపోయినా వచ్చేస్తాడు మళ్ళీ. అది వైరాగ్యం కాదు, ఇంకో వైరాగ్యం ఉంటుంది. ఆ వైరాగ్యం వచ్చిన వాడు ఎక్కడున్నాడు అన్నది మీకు అనవసరం, ఆయన ఏ బట్ట కట్టుకున్నాడో కూడా మీకు అనవసరం. ఆయన కాషాయం కట్టుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఆయన ఏం కట్టుకోక్కర్లేదు, ఆయన ఎక్కడున్నా వైరాగ్యంతో ఉంటాడు. ఆయన గాలిలా ఉంటాడు. గాలి ఇగో ఈ మల్లెపూల దండమించి వస్తుంది, సువాసన వస్తుంది, ఇగో ఆ గాలిలా వస్తూ ఉంటుంది, సువాసన వస్తుంది. అదేం పొంగిపోదా గాలి, అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయాట వెళ్ళిన తర్వాత ఏదో అక్కడ కొంచెం అశుద్ధం కనబడుతుంది, దాని మించి వెడుతుంది, అదేం బెంగెట్టుకోదు, వెళ్ళిపోతుంది. దుర్వాసన మనం ముక్కు మూసుకుంటాం, అది అలాగే ఉంటుంది. ఆ గాలే కొంచెం ముందుకెడుతుంది. కుళ్ళిపోయిన కుక్క కళేబరం మీదకి ఎడుతుంది, ఆ వాసనని

దాంతో కలుస్తుంది, ఏం బెంగెట్టుకోదు, ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తులసి దళాలు పోసి ఉంటాయి, దాని మించి పెడుతుంది. ఇది అశుద్ధమని బెంగెట్టుకోదు, ఇది మల్లెపువ్వు అని పొంగిపోదు. మల్లెపువ్వు మించి వచ్చిందని నువ్వు పొంగిపోయావు, కుక్క కళేవరం మించి వచ్చిందని నువ్వు కుంగిపోయావు. దానికి పొంగు లేదు, కుంగు లేదు. పొంగు లేక కుంగు లేక వస్తున్న సంఘటనలన్నింటికీ సాక్షిగా ఉంటూ తాను లోపల కదలకుండా నిలబడిన వాడెవరో వాడు ఏ బట్ట కట్టినా సన్యాసి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అది మొదటే వస్తే బట్ట మార్చుకున్నవాడు అదృష్టం ఉంటుంది, సరే అది వేరు విషయం. కాబట్టి కానీ నా మనవి ఏంటంటే గృహస్థాశ్రమం దేనికి అంటే ఇది తెలుసుకోవడానికి, ఇది తెలుసుకోవడానికి తప్ప ఇక వ్యామోహానికి అర్థం లేకుండా కొడుకు అయిపోయింది, కోడలు వచ్చేసింది, కూతురు అయిపోయింది, అల్లుడు వచ్చేసాడు, మనవలు వచ్చేసారు, ముని మనవలు వచ్చేసారు, ఇంకెంతమంది ఎన్ని చూస్తావు, ఎన్ని తరాలు చూస్తావు, అలా వస్తారు. అది ప్రజోత్పత్తి. ఇవాళ నువ్వు కూర్చున్నావు పెళ్లిపీటల మీద, రేపు నీ కొడుకు పెళ్లి కొడుకు, ఆ తర్వాత నీ మనవడు పెళ్లి కొడుకు, ఒక్కొక్కడు వస్తాడు పదవీ విరమణ చేసేస్తాడు, ఇంకోటి ఆ పదవిలోకి వెళ్తుంటాడు కదా. అలా సీటదే కానీ వ్యక్తులు మారిపోతూ ఉంటారు. ఎన్ని చూస్తావు, ఏమిటి చేస్తావు, చూసి ఇది ఇలా ఉంటుంది లోకం యొక్క పరిణామం. కానీ మారుతున్నవి ఇవన్నీ, ఇవి మారిపోతుంది, ముడతలు పడిపోతుంది. కానీ మారనిది ఒకటి ఉంది, అది లోపల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గమనిస్తూ అలాగే ఉంది, అది మారట్లేదు. బాల్యాదిశ్యపి జాగ్రదాదిషు తదా సర్వా స్వవస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమాన మహిమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఆ లోపలి వస్తువు నువ్వు అన్న సత్యం యొక్క అనుభవంలోకి వచ్చే ప్రయత్నం చెయ్యాలి. దీనికి ఒక స్థితి వచ్చిన తర్వాత సాక్షి మాత్రంగా ఉంటాడు, భార్యతో కలిసి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఇవన్నీ చాలు ఇచ్చేసేంత ఆలం చెవులు, ఇంకా ఎన్నాళ్ళు ఎన్ఎస్సీ సర్టిఫికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇంట్రెస్ట్లు, పెన్షను, ఈ దిక్కుమాలిన గోల ఎన్నాళ్ళు ఉండదు, ఈ శరీరం పడిపోతుంది. ఏదో పెట్టింది కోడలు తిని చాలు, కడుపు నిండిందా లేదా చాలు, పడుకో అయిపోయి ఈశ్వరుడు గురించి ఆలోచన చేస్తుంటాడు, భార్యతో కలిసి ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అసలు అలా కూడా ఉండాలని లేదు, ఇంకా నాకు చాలా వైరాగ్యం వచ్చేసింది అనుకోండి ఆ వ్యక్తికి, ఆయన ఏం చేస్తాడు, బట్ట మార్చేస్తాడు. అంటే ఇక ఇది దీనికి ఆకలేస్తే దగ్గొస్తే మందేసినట్టు, దగ్గొస్తే మందేసుకునేటప్పుడు మందు ఈ రుచి ఉండేది పెట్టండి అని అడగరు కదా, ఏం హోటల్ కాదుగా, డాక్టర్ గారు రాసిన మందు. అలా దీనికి ఆకలేస్తే నాలుగిళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అంటాడు, దున్నపోతులా ఉన్నావు, ఏ పని చేసుకోలేవు అంటే ఓ నవ్వుతాడు. ఏదో కబలం చేతిలో పడింది, అన్నీ కలుపుకుని కడుపు నిండే వరకు తింటాడు, వదిలేస్తాడు. నేను ఒకప్పుడు ఒక మహానుభావుని చూశాను భీమినిపట్నంలో, ఆయన కొండమించి వస్తారండి ఆయనకు ఆకలిస్తే అన్నారు, నేను ఆయన గురించి ఎదురు చూస్తున్నాను. ఆయన ఆవులు తాగేసి విడిచిపెట్టేసేంత వరకు చూశారు కుడితి కుండలో, వదిలిపెట్టేసిన తర్వాత కింద పిండి మిగిలింది, ఆ పిండి ఆయన కొద్దిగా పుచ్చుకుని అక్కడ మంచినీళ్ళుంటే ఆ నీళ్లు తాగి ఆయన పళ్ళి పైకి వెళ్ళిపోతుంటే అదృష్టవశాత్తు ఆయన ఆ రోజున నాతో మాట్లాడారు, అది వేరు విషయం అనుకోండి. కాబట్టి మహానుభావులు అంత సాక్షిగా ఉంటారు, ఈ శరీరం గురించి వాళ్ళకి ఏమి పట్టింపు లేని స్థితిలో ఉంటారు, అలా ఉండి ఉండి పడగొట్టేస్తారు, అది పడిపోతుంది, తాను లోపల ఉన్న వస్తువుగా మిగిలిపోతాడు. అది సన్యాసాశ్రమం. ఆ చిట్ట చివరి ఆశ్రమాన్ని పొందడానికి ఇవి గెలిచి వెళ్ళమంటారు. అందుకని బ్రహ్మచర్యంలో పొందినటువంటి జ్ఞానం చిట్ట చివర పండించడానికి పనికొస్తుంది. అప్పుడా తపసా షడ్రిపూన్ జిత్వా భార్యాన్ పుత్రే నివేశ్యచ. అంత గొప్పదండి సనాతన ధర్మం. 85 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, భార్యని మాత్రం నేను ఇంకా నాకు వైరాగ్యం వచ్చింది నేను వెళ్ళిపోతున్నానని విడిచిపెట్టే అధికారం పురుషుడికి లేదు. భార్యాన్ పుత్రే నివేశ్యచ కొడుకు దగ్గరికి తీసుకెళ్ళి, ఒరే నాకు ఇక పూర్ణ వైరాగ్యం వచ్చింది, నేను మీకు బరువు అవుతాను, మీరు నన్ను భరించడం కష్టంగా ఉంటుంది, నా ప్రవర్తన అదోలో అనిపిస్తుంది మీకు, కాబట్టి నేను ఎక్కడో ఏ గుహలోనో చెట్టు తొర్ర, శంకర భగవత్పాదులు అంటారు చెట్టు తొర్రలున్నాయి, పర్వత గుహలున్నాయి, ఇంకా నీకు ఆవాసం ఏమిటి, ఆ చేతి కింద చెయ్యి పెట్టుకుని కౌపీనం పెట్టుకుని పడుకున్నవాడెవడో, కరతల భిక్ష స్వీకరించిన వాడెవడో వాడు కదా మహదైశ్వర్యవంతుడు అంటారు. కాబట్టి ఆ స్థితిని పొందే ముందు భార్యాన్ పుత్రే నివేశ్యచ, భార్యని పుత్రుల దగ్గర విడిచిపెట్టి వానప్రస్థంలో తపసా షడ్రిపూంజిత్వా
తపస్సు చేత ఆరుగురు శత్రువుల్ని జయించి

తర్వాత తాను సన్యాసాశ్రమం స్వీకరించవలసి ఉంటుంది. అయితే కొంతమంది అసలు వివాహమే చేసుకోకుండా సన్యాసం స్వీకరించినటువంటి వారు ఉంటారు. శంకర భగవత్పాదాచార్య స్వామి ఆ కోవలోకి వచ్చిన వారే. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ కోవలోకి వచ్చిన వారే. మహానుభావుడు, శతాధిక వయస్సు ఆయన ఉపాధి పొందింది, కానీ వారు వివాహం చేసుకున్నవారు కాదు. బ్రహ్మచర్యం నుంచి పీఠ, అందులో కంచిపీఠానికి బ్రహ్మచర్యం నుంచి పీఠాధిపత్యం, అలాగే ప్రస్తుత శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థస్వామి వారు మహానుభావుడు, ఆయన బ్రహ్మచర్యం నుంచి సన్యసించిన వారు. వాళ్ళు కారణజన్ములు, వాళ్లతో మిగిలిన వాళ్ళు పోల్చుకుని చేయడం కుదరదు. కొంతమంది కారణజన్ములు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి

0: వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.
1: ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు
2: చేస్తాయి.
0: వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి, ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు. ఈ వీడియోలో వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం.
1: బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్ళతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు.
0: వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
3: కలుపు
1: మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు

0: ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది, కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
1: ఇప్పుడు
2: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది, కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలి వలన బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దల్లోంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయమీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు, చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది. కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్కి రంగు ఉండదు, కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. ఇదే ఆ బూజు. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలివియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలను ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న విరిగిన జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది, కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
3: నేను మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఫ్రెండ్స్, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి, కోళ్లకి, పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం, ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే తింటాం.
2: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి, అప్పుడు అవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులున్నాయని ఆంటోనియో మనకి చెప్తున్నాడు.
3: టార్పాలిన్
0: మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం, టటటట అంటూ మోగుతుంది. అప్పుడది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజ మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది.
3: ఫాల్ తోవియా
1: Esa camisita no se

0: rompe tan fácil.
1: మీ వేరుశనగలని నేలకి దూరంగా, వర్షానికి, రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్

0: లోను 3 మీటర్లకు ఒకటి చొప్పున స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి, మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచి పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ని స్తంభాల మీదుగా మంచి మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచికి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లాటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు.
1: ఉత్పాదనని డ్రైయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగాను శుభ్రంగాను ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రైయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకుని నేల మీద ఎండబెట్టేవాళ్ళం, అదంతా పాడైపోయేది. కానీ డ్రైయర్లో ఉత్పాదనంతా చాలా బాగా ఉంటుంది, అది తడవదు, చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రైయర్ చక్కగా తయారైంది, వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది. డ్రైయర్ చాలా శుభ్రంగా ఉంటుంది.
0: ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గాని పీటల మీద గాని నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి, అవి మురికిగా సంచులని పాడుచేసి కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
2: నేను మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు, అందుచేత దాన్ని ఎత్తులో గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది. ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.

కాబట్టి వేరుశనగలు శుభ్రంగా ఆరోగ్యంగా ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గానీ ప్లాస్టిక్ షీట్ల మీద గానీ ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంతమాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియది.

0: పలి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయల్ని చల్లగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గానీ గోడలకి గానీ తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగకాయలు దక్కుతాయి. మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకి ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
1: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనగకాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు. లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపచ్చ రంగు వస్తుంది. అప్పుడు అది వెంటనే అమ్ముడవుతుంది.
2: బొనిట్ సెకాదు సి ఎజాట్ సెబెండు.

0: ஐஜே கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు.

0: తల్లికి బంధనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవలో ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. ఫైబ్రోమయాలజీ అంటే కండరాల నొప్పి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ప్రైమరీ, ఇందులో కండరాల నొప్పి వేరే ఇతర కారణాల వల్ల రాదు. రెండవది సెకండరీ, ఇందులో ఇతర వ్యాధులు లేదా ఇతర కారణాల వలన కండరాల నొప్పి వస్తుంది. ఫైబ్రోమయాలజీ ఆ లక్షణాలు తెలుసుకున్నట్లయితే, కండరాలు కుదించిపోయినట్లు అనిపించడం, కండరాలు కొంకర్లు పోవడం, నిద్ర లేచిన తర్వాత అలసటగా ఉండడం, నీరసంగా అనిపించడం, శరీరం శక్తి కోల్పోయినట్లు అనిపించడం, కండరాల నొప్పి, మెడ వెన్ను భుజాలు మొదలైనవి సున్నితంగా ఉండడం, నిద్రలేమి ఉదయం లేచిన వెంటనే కండరాలు బిగుదుగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రోమయాలజీ కారణాలు తెలుసుకున్నట్లయితే, రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, అడ్రినాల్ సమస్యలు, శరీరంలో కాల్షియం నిల్వలు తక్కువగా ఉండడం, న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన సమస్య, అతిమూత్ర లేదా డయాబెటీస్. అలాగే నిర్ధారణ పరీక్షల గురించి తెలుసుకున్నట్లయితే, సిబిపి, ఈఎస్ఆర్ T3 T4, TSH, సిరం కాల్షియం, RBS, FPS, PLBS, అడ్రినాల్ గ్రాండ్ పరీక్షలు, స్లిప్ ఆఫ్నియా పరీక్షలు. ఫైబ్రోమయాలజీ హోమియో చికిత్సల గురించి తెలుసుకున్నట్లయితే, బ్రయోనియా, శరీరంలో ఉన్న అన్ని కండరాలు నొప్పిగా ఉంటాయి, నొప్పిగుచ్చినట్లు కోస్తున్నట్లు ఉంటుంది. ఈ నొప్పి కదలికలు ఎక్కువగా ఉంటుంది, దాహం ఎక్కువగా ఉంటుంది. ఇది దృఢంగా ఉండి నల్లగా ఉండే

వారికి ఏం మంచి మందు? రాష్ టాక్స్, ఇది అధిక శ్రమ, అధిక బరువు ఎత్తడం వంటి పనులు చేసిన తర్వాత వచ్చే సమస్యలకు మంచి మందు. ఇది ముఖ్యంగా కీళ్ళు, కండరాల మీద బాగా పనిచేస్తుంది. కీళ్ళ వాపు, నొప్పి, చల్లగాలిని భరించలేరు. కాళ్ళు పట్టినట్లు ఉంటాయి. సయాటిక, కుదురుగా ఒక చోట కూర్చోలేరు. తిమ్మెరలు మొదలైన సమస్యలు ఉంటాయి. అలాగే కాల్చికం, ఇది ముఖ్యంగా కండరాలు, కీళ్ళు, కీళ్ళ చుట్టూ ఉండే పొరల మీద మంచి ప్రభావం చూపుతుంది. వాతరోగం తత్వం కలవారికి కీళ్ళ నొప్పి, వాపు, శరీరం లోపల చల్లగా ఉండడం, రాత్రి ఎక్కువసేపు నిద్ర మెలకుగా ఉండడం, చేతులు కాళ్ళకు పిన్నెలతో గుచ్చినట్లుగా అనిపించడం, తిమ్మెరలు కీళ్ళు పట్టినట్లు ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఫార్మికా రూపా, ఇది వాతారోగం ఉన్నవారికి మంచి మందు. కీళ్ళు పట్టినట్లు ఉండడం, కదలికలు కష్టంగా ఉండడం, కుడిపక్క సమస్యలు అధికంగా ఉండడం, మలబద్ధకం, మల విసర్జనకు ముందు బొడ్డు చుట్టూ నొప్పి, కండరాలు అలిసినట్లు, వాటి స్థానం నుండి విడిపోయినట్లు అనిపించడం, నీరసం, నొప్పికొచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116.
3: నరాలు నొప్పి, నొప్పి శరీరం పైభాగం నుంచి కింది భాగానికి వెళ్తుంది. తిమ్మిర్లు, నొప్పులు ఒక చోట నుంచి ఇంకొక చోటికి మారుతుండడం. మెడ నొప్పి, చేతుల నొప్పులు, నడుం నొప్పి, కుడిభుజం, మోకాళ్ళు, పాదాల నొప్పి, నీరసం, నొప్పులు గుచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి చల్లగాలికి, కదలికలకు ఎక్కువ అవుతాయి. ఆర్నిక, ఇది గాయాలు తగిలిన తర్వాత వచ్చే సమస్యలకు మంచి మందు. శరీరం సున్నితంగా ఉండి స్పర్శని తట్టుకోలేరు. వారు పడుకున్న ప్రదేశం గట్టిగా అనిపించి కదులుతుంటారు. చిన్న పనులకే తొందరగా అలచట రావడం, ఒంటరిగా ఉండాలనుకోవడం, వాతరోగం, నడు నొప్పి, తొందరగా బెనకడం లేదా వాటి స్థానం నుంచి కదిలినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. అర్సనికం ఆల్బం, వీరు అధిక ఆందోళన కలిగి విశ్రాంతి లేని, మరణమన్న, ఒంటరితనం అన్న భయం, మందులు వాడి ఉపయోగం లేదు అని భావించడం, స్వార్థం, పిరికగా ఉండడం, చాలా పొదుపుగా ఉండడం, శరీరం వణకడం, మెలితిరిగినట్లు అనిపించడం, నీరసం, బరువు, పాదాల వాపు, నొప్పులు, మండినట్లు అనిపించడం, అధిక దాహం వంటి లక్షణాలు ఉంటాయి. మరి చివరిగా లైకోపోడియం, ఉత్సాహంగా లేకపోవడం, ఒంటరిగా ఉండడానికి భయం, కొత్త పనులు చేయడానికి ఇష్టపడకపోవడం, సున్నిత స్వభావం కలిగి ఉండడం, మతిమరుపు, మాట్లాడుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు తప్పు పదాలు పలకడం, తిమ్మిర్లు, కాళ్ళు నొప్పి, చేతులు బరువుగా ఉండడం, కుడిపక్క సమస్యలు ఎక్కువగా ఉండడం, కండరాలు మెలితిరిగినట్లు అనిపించడం, ఉదయం ఎక్కువగా నిద్రలేకపోవడం, తీపి పదార్థాలను ఇష్టపడడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కుడిపక్క వేడికి ఎక్కువగా ఉంటాయి. కదలికలకు, చల్ల వాతావరణానికి కొంత ఉపశమనం లభిస్తుంది. మరి మరో కొత్త విషయం గురించి తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్

0: ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇప్పుడైతే మరో కొత్త విషయం గురించి అయితే తెలుసుకుందామండి. మనం రోజు ఎన్నో పనులు చేస్తుంటాం, ఎందరినో కలుస్తుంటాం, ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం, ఎన్నెన్నో ఆలోచిస్తుంటాం. నిజానికి వీటిల్లో మనకు ముందు ముందు పనికొచ్చేవి చాలా తక్కువే. వీటన్నిటినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉండకపోవచ్చు. ఒకవేళ ఇవన్నీ అలాగే ఉండిపోతే మెదడు నిండా చెత్త పేరుకుపోయినట్టే. కానీ ఇలాంటి చెత్త మెదడు నుంచి ఎలా వదిలిపోతుంది? ఇందులో నిద్ర కీలక పాత్ర పోషిస్తున్నట్టు డెన్మార్క్లోని రొచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మైకా నెడగర్డ్ అధ్యయనంలో బయటపడింది. శరీరం నిద్రపోతున్నప్పుడు మెదడు చాలా చురుకుగా అనవసర హంశాలను వదిలించుకుంటున్నట్టు తేలింది. సాధారణంగా వ్యాయామం చేయడం మొదలెట్టిన తర్వాత శ్వాస వేగంగా స్థిరంగా కొనసాగదు. దీంతో కండరాలకు అవసరమైనంత మేరకు ఆక్సిజన్ అందదు. అప్పుడు శ్వాసతో పని లేకుండానే శరీరం అవసరమైన శక్తిని సమకూర్చుకుంటుంది. దీని ఫలితంగా కణాల్లో విషతూల్యాలు పోగుపడతాయి. అయితే వీటిని లింఫ్ వ్యవస్థ బయటకు పంపిస్తూ ఎప్పటికప్పుడు శరీరాన్ని శుభ్రం చేస్తుంటుంది. కానీ ఈ వ్యవస్థ మెదడుకు దూరంగా ఉంటుంది. నిజానికి అన్ని అవయవాల కన్నా మెదడుకే శక్తి అవసరం అధికం. సుమారు 20% శక్తిని ఇదే వినియోగించుకుంటుంది. అందువల్ల బీటా అమిలాయిడ్ వంటి వ్యర్థాలు పోగుపడే అవకాశం ఎక్కువే. వీటిని మెదడు కణస్థాయిలో విరగొట్టి శుద్ధి చేసుకుంటున్నట్టు ఇప్పటి వరకు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ విఫలమైతే అల్జీమర్స్ వంటి మేధోక్షీణత సమస్యలకు దోహదం చేస్తుందని అనుకుంటున్నారు. కానీ మెదడులోనూ లింఫ్ వ్యవస్థ లాంటి గ్లింఫాటిక్ వ్యవస్థ ఉంటుందని, మెదడును ఆవరించి ఉండే ద్రవం ద్వారా వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతున్నాయని డాక్టర్ నేడగర్డ్ చెబుతున్నారు. మెదడు కణజాల కణాల మధ్య ద్రవంతో నిండిన భాగం ప్రత్యేకంగా ఈ పనే చేస్తున్నట్టు అధ్యయనంలో బయటపడిందని వివరిస్తున్నారు. అయితే మామూలు సమయంలో కన్నా నిద్రపోతున్న సమయంలో శుభ్రపరిచే ప్రక్రియ 2 రెట్లు ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సుమారు 80% మంది ఉద్యోగులు ఎంతో కొంత నిద్రలేమతో బాధపడుతున్నట్టు అంచనా. 50 నుండి 100 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మనం రాత్రిపూట సగటున 2 గంటలు తక్కువ నిద్రపోతున్నామని గణాంకాలు పేర్కొంటున్నాయి. కారణం ఏదైనా నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులో శుభ్రపరిచే ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా వ్యర్థాలు పోగుబడి అల్జీమర్స్ వంటి జబ్బులు ముప్పు పెరుగుతుంది. నిద్రలేమితో అల్జీమర్స్ వస్తుందా, అల్జీమర్సే నిద్రలేమికి దోహదం చేస్తుందా అనేది తేలకపోయినప్పటికీ ఈ రెండింటికి సంబంధం ఉండడం మాత్రం నిజమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రులు ఎక్కువసేపు మెలకుని ఉండకుండా తగినంత నిద్రపోవడం అవసరమని సూచిస్తున్నారు. మరి ఇప్పటి వరకు కొన్ని మంచి విషయాల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి రేపే సమయానికి ఇతర ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ ఆర్జీ హారిక.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మాట తొందరను, మనసులోని కోప తీవ్రతను, జిహ్వా చాపల్యమును, నోటి దురదను, కామ పిశాచమును అరికట్టి విషయముల నుంచి ఆయా ఇంద్రియాలను మరల్చినవాడే బ్రాహ్మణుడు ముని.

దుఃఖిస్తూ ఉన్నావు అంటే ధర్మఫలమును అనుభవిస్తూ ఉన్నావనే కదా అర్థం. ధర్మఫలానుభవ కాలమందు అధర్మఫలమైన దుఃఖము తలచూపదు. ఒకప్పుడైనను ధర్మఫలము అధర్మఫలమును కొట్టివేయునే కాని అధర్మఫలము ధర్మఫలమును నాశనమొనర్పజాలదు సుమా. ధర్మఫలమగు అపార వైభవ సుఖములను నీవిప్పుడు అనుభవించుచున్నావు అని అనటంలో సందేహం లేదు. కాని అధర్మఫలమగు దుఃఖమును త్వరలో పొందదువులే అని హనుమంతుడు రావణునితో ఈ విధంగా అంటాడు.

రాత్రి సుఖంగా నిద్రించగలుగునట్లు అవసరమైన పనులను పగలే కావించుము. వర్ష ఋతువునందు నిర్విచారముగా గడుపుటకు అవసరమైన పనులను మిగిలిన ఋతువుల్లో చేయుము. ముసలితనమునందు సుఖజీవనమునకి పడుచుతనమున కష్టించి కృషి చేసి కూడబెట్టుకోవలను. పరమున సద్గతులకై ఇహమున అవసరమైన సత్కార్యములను ఉనర్పుము.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం.

0: ఇతరుల భాగ్యములను చూసియు తన కష్టములను తలుచుకొనియు కోపగించుకోరాదు. ఇది సనాతన ధర్మం.
1: యమాన్ సేవేత సతతం

యమములన మనోనిగ్రహము, నియమము వలన బాహ్యేంద్రియ నిగ్రహము కేవలం నియమవంతుడిగా ఉన్నచో చాలదు. మనోనిగ్రహం కూడా లేనిచో మానవుడు పతితుడగును.

గలవాడు ఎన్ని కష్టాలు పడినా శుద్ధమైన నడవడిని జీవనమును కలిగి ఉండవలను. దానివల్లనే అతడు ప్రతిష్టనొందును ఉత్తమగతులను పొందును. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం. నమస్కారాలతో రెడీ విష్ణు 90.4.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ

0: ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్,
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్.
2: ఫోన్ 7996079366.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు

0: Nursing, Medical Lab Technician, Computer Science Engineering, DMLT, DANS, GNM, DOA, BSc Nursing Courses Kalavu, Ujita Hostel Vasati Kaladu, Taliki Bandanam Padakam Parthinchinu, Kota Bus Stand Degra, Overbridge Prakana, Bhimavaram Ban, Srinivas Tenneti, Correspondent, Virinchi Tenneti, Director.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

0: लखनऊ FM 90.4।
1: రేడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ఈగల సంబరం అనే పాఠం వింటారు.
2: పిల్లలు, మీకు ఈ సంగతి తెలుసా? మనం తినే ఆహార పదార్థాల మీద మూతలు పెట్టకపోతే వాటి మీద ఈగలు వాలుతాయి. ఈగలు వాలిన ఆహారం తింటే రోగాలు వస్తాయి. ఈగలు ఎక్కడ నుండి వస్తాయి? ఎలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి? రోగాల్ని ఎలా వ్యాపింపజేస్తాయి? ఈగల వల్ల వచ్చే రోగాలు ఏవి? ఈ రోగాలు రాకుండా మనలను మనం ఎలా కాపాడుకోవాలి? ఈగలు వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఆశమ్మ కబుర్లు

0: చేయాల్సిందే. ఇంతకీ ఆశమ్మ అంటే ఎవరనుకున్నారు? మురికివాడలో కాపురం ఉంటున్న అమ్మమ్మ ఈగ. ఆమెకు బోలెడు మంది సంతానం. మనుమలు, మరుమరాండ్రు, ఇంకా చుట్టాలు, పక్కాలు, స్నేహితులు. ఆమెకి ఉన్న అనేక కుటుంబ సభ్యులలో చిట్టి పొట్టి అనే బుజ్జి ఈగలు కూడా ఉన్నాయర్రా. ఇంతకీ ఆశమ్మ పని ఏమిటో తెలుసా? బుజ్జిబుజ్జి ఈగలకు బ్రతుకు తెరువు కోసం రకరకాల విద్యలు నేర్పించడం. తిండి ఎలా తినాలో, ఎక్కడ సంచరించాలో అప్పుడే పుట్టిన ఈ పిల్ల ఈగలకి నేర్పుతుందర్రా. ఒకరోజు ఆశమ్మ చిట్టిని పొట్టిని వెంటబెట్టుకుని ఊరు చూపించడానికి బయలుదేరిందర్రా.
1: అమ్మమ్మా, అమ్మమ్మా.
2: ఏమిటి?
1: ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నామే?
2: పొద్దున్న చెప్పానుగా చిట్టీగా, అప్పుడే మర్చిపోయావా?
1: చిట్టీకైతే చెప్పావు గాని నాకు చెప్పావా ఏంటి?
2: చిట్టీగా, పొట్టిగా, మనం ఎక్కడికెడుతున్నామో మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలాంటి బుజ్జి ఈగలు పుట్టిన తర్వాత ఈ ఊరు చూడలేదు కదా. ఈ ఊళ్ళో ఎక్కడ ఏమున్నాయో చూపించడానికి తీసుకెడుతున్నానర్రా.
1: మనతో పాటు ఇంకా చాలా ఈగలు వస్తున్నాయి కదా.
2: అవును, అవన్నీ మీలాగా కొత్తగా పుట్టిన బుజ్జి బుజ్జి ఈగలు. అవన్నీ గుంపుగా మన వెంట వస్తున్నాయి.
1: అమ్మమ్మా, మాలాగా పుట్టిన ఈగలు అంటున్నావు, అసలు మేము ఎలా పుట్టాము?
2: మీరు ఎలా పుట్టారో తెలుసుకోవాలని ఉందా? అయితే చెప్తా వినండి. మన ఈగల జాతికి కాస్త చెమ్మతో కూడిన వెచ్చవెచ్చని ప్రదేశాలంటే ఎంతో ఇష్టమర్రా. మురికి, చెత్త, కుళ్ళు, పశువుల పేడ, మలమూత్రాలు ఉన్న చోట్లంటే ఈగలకి ప్రాణం. అలాంటి ప్రదేశాల వాసన తగిలితే చాలు, మన ఈగలు గుంపులు గుంపులుగా అక్కడికి చేరిపోతాయి.
1: అది కాదమ్మమ్మా, మేము ఎలా పుట్టామో చెప్పమంటే ఏమేమో చెప్తున్నావేంటి?
2: మీరు ఎలా పుట్టారో, ఎక్కడ పుట్టారో చెప్పే ముందు అసలు మన ఈగజాతి ఎక్కడ నివాసం ఏర్పరచుకుంటుందో, ఎక్కడ హాయిగా సుఖంగా ఉంటుందో తెలుసుకోవడం అవసరం కదర్రా.
1: ఉసే పొట్టిగా, అమ్మమ్మని చెప్పనివే మధ్యలో అడ్డు ప్రశ్నలు వేస్తావెందుకే? అది కాదే చిట్టీగా, అమ్మమ్మని ఏదైనా అడిగితే చాలు, అవసరం లేని కబుర్లు బోలెడు చెబుతుంది, అందుకే అలా అన్నాను. చెప్పవే అమ్మమ్మ, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు.
2: సరే వినండి. మనలో ఆడ ఈగలు చెత్త కుప్పల మీద, పేడ కుప్పల మీద గుడ్లు పెడతాయి. ఒక్కొక్క ఆడఈగ పడవకి 120 నుండి 500 వరకు గుడ్లు పెడుతుందమ్మా.
1: అమ్మమ్మ, ఆడఈగలు ప్రతిరోజు ఇన్ని గుడ్లు పెడతాయా?
2: రోజు కాదమ్మా, ఆడఈగలు ప్రతి 4 రోజులకు ఒకసారి గుడ్లు పెడతాయి. ఏప్రిల్ నెల నుండి సెప్టెంబర్ దాకా ఎంచక్క బోలెడు గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు ఎండలో వెచ్చదనానికి పొదగబడి 7 రోజుల్లో వీటి నుండి బుజ్జి బుజ్జి ఈగలు బయటకు వస్తాయమ్మా.
1: అమ్మమ్మ, నేను చిట్టి ఇలాగే పుట్టామా?
2: అవునే పొట్టిగా, నువ్వు చిట్టి అన్నమాట ఏమిటి? ఈగలన్నీ ఇలాగే పుడతాయి.
1: అమ్మమ్మ అటు చూడు, అక్కడ అన్ని ఈగలున్నాయేమిటి?
2: అదే, అది ఒక దుకాణమర్రా. ఆ దుకాణంలో పెద్ద పెద్ద బెల్లమొచ్చులు బయట పెట్టి అమ్ముతున్నారు కదా. తియ్యటి ఆహారం అన్నా, తియ్యటి వాసనలన్నా మన ఈగలకి ఎంతో ప్రాణం. అలాంటి చోట ఈగలు గుంపులు గుంపులుగా చేరతాయి.
1: అమ్మమ్మ, అమ్మమ్మ, ఆ రోడ్డు పక్కన ఈగలు గుంపులేమిటి?
2: చిన్న చిన్న పిల్లల్ని రోడ్ల ప్రక్క మలమూత్ర విసర్జన కూర్చోబెడతారు. చీకటి సమయాల్లో పెద్దవాళ్ళు కూడా మల విసర్జనకి మరుగుదొడ్లకు వెళ్లకుండా రోడ్ల పక్కన కూర్చుంటారు. మలమూత్రాల వాసన అంటే మన ఈగలకి చాలా ఇష్టం, అందుకోసం అక్కడ గుంపులుగా చేరతాయి.
1: అలాగా
2: అంతేకాదర్రా, రోడ్ల పక్క చెత్త, చెదారం, పశువుల పేడ వేస్తూ ఉంటారు. ఈ గ్రామంలో చాలా విధులు ఇలాగే ఉంటాయి, అందుకే మన ఈగలు గుంపులు గుంపులుగా అలాంటి ప్రదేశాల్లో చేరతాయన్నమాట.
1: అమ్మమ్మ, అమ్మమ్మ, అటు చూడు, ఆ మనిషి ఎలా వాంతి చేసుకుంటున్నాడో, ఆ వాంతి మీద కూడా ఈగలు వాలాయి.
3: అది సరేనే చిట్టీగా, అటు చూడు, ఆయన దగ్గి దగ్గి ఉమ్మేశాడు, ఆ ఉమ్ము మీద కూడా ఈగలు చేరాయి. ఉమ్మన్న, బాంతన్న మన ఈగలకు అంత ఇష్టమన్నమాట.
2: చిట్టీగా, పొట్టిగా, ఇదిగో ఇది మీకు తెలుసా, మనుషులకి అనేక రకాల అంటురోగాలు వస్తాయి. అందులో కొన్ని రోగాలు వ్యాపించడానికి కారణం మన ఈగలే.
1: ఏమిటి? ఈగల వల్ల మనుషులకి అంటురోగాలు వస్తాయా?
3: ఈగల వల్ల వ్యాపించే రోగాలేంటమ్మమ్మా?
2: ఈగల వల్ల నీళ్ల విరోచనాలు, డిసెంట్రీ, కలరా, టైఫాయిడ్, కళ్ళ జబ్బులు కూడా వ్యాపిస్తాయరా.
1: అమ్మమ్మ అమ్మమ్మ, మేం కూడా మనుషులకి రోగం.

0: సవాల్ తెప్పిస్తామమ్మమ్మ.
1: అప్పుడే అంత కంగారు పడకండారా. మీరు మనుషులకి రోగాలు తెప్పించాలంటే చాలా విషయాలు నేర్చుకోవాలి.
2: ఏం నేర్చుకోవాలో తొందరగా నేర్పించమ్మమ్మ.
1: పొట్టిగా చిట్టిగా మీరు ముందుగా వెళ్ళి ఆ చెత్త మురికి కుళ్ళు మలమూత్రాల మీద కూడా ఇష్టం వచ్చినట్టు తిరిగి రండి.
0: సరే నువ్వు చెప్పినట్టు చేస్తామమ్మమ్మ. ఉసిరి పొట్టిగా వెళ్దాం పదవే. ఉసిరి పొట్టి ఈ కుళ్ళు మీద వాళ్తే ఎంత బాగుందో.
2: అవునే నాకు కూడా అలాగే ఉంది. ఇదిగో నా కాళ్ళకి రెక్కలకి ఏమో అంటుకున్నాయే.
0: నాకు కూడా అంటుకున్నాయే, నా ఒంటి నిండా పాకుతున్నాయి. అమ్మమ్మ అమ్మమ్మ.
1: ఏమిటే చిట్టిగా?
0: ఇదేంటి నా ఒంటి నిండా అంటుకున్నాయి?
1: అవి రోగక్రిములరా. చెత్తలో మురికిలో రోగక్రిములు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రిముల వల్లే మనుషులకి రోగాలు వస్తాయి.
2: అమ్మమ్మ అమ్మమ్మ, ఆ గిన్నెల నిండా ఏమో ఉన్నాయమ్మమ్మ, అదేంటి?
1: అవి మనుషులు తాము తినడం కోసం వండుకున్నారు. అన్నం పప్పు కూరలు మిఠాయిలు గిన్నెల నిండా పెట్టారు, కానీ ఒక్క దాని మీద కూడా మూత పెట్టలేదు. మీరు వెళ్ళి వాటి మీద వాలండి, అవి తింటానే చాలా బాగుంటాయి.
0: అమ్మమ్మ నాకు తిండి తినడం రావడం లేదు.
1: మీకు తిండి ఎలా తినాలో నేను నేర్పిస్తానరా. ఇలా చూడండి చిట్టిగా పొట్టిగా, అన్నం మెతుకుల్ని మీ కాళ్ళతో గట్టిగా నొక్కండి. మీ నోట్లో ఉమ్ము ఆహారం మీద వేయండి, ఆహారం మెత్తబడిపోతుంది. తొండంతో ఆహారం పీల్చండి. అన్నం తినడం కన్నా తీయని మిఠాయిలు తింటాం ఎంతో సులభం. మిఠాయి కనపడితే వదిలిపెట్టకండి.
0: అమ్మమ్మ నాకు తిండి తినడం వచ్చేసిందే.
2: అమ్మమ్మ ఇందాక నా రెక్కలకి కాళ్ళకి అంటుకున్న క్రిములన్నీ ఆహారంలో చేరిపోయాయే.
1: మంచి పని జరిగిందర్రా. ఈ అన్నాల మీద మీ తల రెక్కలు కాళ్ళు శుభ్రం చేసుకోండి.
0: అమ్మమ్మ ఈ రోగజీవులు చేరిన ఆహారం తింటే మనుషులకి రోగాలు వస్తాయి కదా?
1: అవును వస్తాయి.
2: అమ్మమ్మ నాకు ఉపాయం తట్టిందే.
1: ఏమిటే పొట్టిగా?
2: ఈగలు వాళ్ళ తిండి తింటే మీకు రోగాలు వస్తాయని ఆ మనుషులకి చెప్పిరానా?
1: ఏడ్సావు, అతి తెలివి ప్రదర్శించకు. ఈగల ముసురిని తిండి తింటే రోగాలు వస్తాయని వాళ్ళకి తెలియదనుకున్నావా?
0: మరి తెలుసు కూడా ఎందుకే? ఈగలు వాళ్ళే తిండి తింటారు.
1: మనుషుల్లో కొంతమంది నిర్లక్ష్యం బద్ధకం అశ్రద్ధతో తిండి మీద మూతలు పెట్టుకోరు. అలా మూతలు లేని పదార్థాల మీద మనం వాలి హాయిగా భోజనం చేస్తాం.
0: అమ్మమ్మ అదేంటి ఈ వీధిలో ఒక్క ఈగన్నా కనపడటం లేదు?
1: ఈ వీధిలో వాళ్ళు మన పాలిటి ఏముళ్ళారా? వాళ్ళంతా ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. పరిసరాల్లో చెత్త చెదారం పెరగనియ్యరు. ఇంట్లోని చెత్తను చెత్త బుట్టల్లో వేసి ఈగలు చేరకుండా మూత పెడతారు.
0: ఓహో అలాగా.
1: చెత్త బుట్ట నిండిన తర్వాత చెత్తను గోతులో వేసి మన్ను కప్పుతారు. మలమూత్ర విసర్జనకి మరుగుదొడ్లు కూడా వాడతారు. ఇండ్లను మరుగుదొడ్లను డెట్టాలు ఫినాయిల్తో శుభ్రం చేస్తారు.
2: అమ్మో అవంటే నాకు చాలా భయము.
1: ఇంకా వినండి, ఇళ్ళకి చుట్టుపక్కల పశువుల శాలలు కూడా లేకుండా చేశారు. వాళ్ళ ఇళ్లవైపు పొరపాటున కూడా వెళ్ళకండి, ఉక్కిరి బిక్కిరయ్యి తిండి లేక చచ్చిపోతారు.
2: అమ్మమ్మ ఆ పక్క సందులో చూడవే ఎన్నీగలున్నాయో.
1: ఈ వీధిలో మిఠాయి దుకాణాలు చేపల దుకాణాలు ఉన్నాయి కదా, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి.
0: అమ్మమ్మ అక్కడ ఈగలన్నీ కలిసి పాటలు పాడుతూ గంతులు వేస్తున్నాయి, మేం కూడా వెళ్ళమా?
1: ఈగలన్నీ సంబరం చేసుకుంటున్నాయి రా, మీరు కూడా వెళ్ళండి వెళ్ళండి.

0: చెమట కలాడతాం, మురికి పైన ముసురుతాం, ముచ్చట్లు చెబుతాం, చిన్నారి క్రిములను ఒంటి నిండా నింపుకొని ఊరంతా తిరుగుతాం, రోగాలను పంచుతాం. జుమ్ జుమ్ జుమ్ జుమ్ జుమ్ జుమ్ జుమ్ జుమ్ జుమ్.
1: పిల్లలు విన్నారుగా, ఈగలు ఎలా సంతోషంగా సంబరం చేసుకుంటున్నాయో, వాటి సంబరానికి కారణం ఏమిటో తెలుసుగా? మన అశ్రద్ధ, నిర్లక్ష్యం, అపరిశుభ్రత. అందుకే వాటికి కావలసినవన్నీ ఒకే చోట దొరికాయని, ఏ అడ్డు అదుపు లేకుండా వాటి ఇష్టం వచ్చినట్టు అవి వీరవిహారం చేసుకోవచ్చని అలా సంబరాలు చేసుకుంటున్నాయి. అంటే అలాంటి ప్రదేశాల్లో ఉన్నవారికి ఎన్ని రోగాలు వస్తాయో తలుచుకుంటేనే భయం వేస్తోంది కదూ. తెలిసిందిగా పిల్లలు, మురికి, చెత్త, పశువుల పేడ, మలమూత్రాలు నిలువ ఉన్న చోట్లలో ఈగలు ఉంటాయర్రా. ఈగలతో పాటుగా అనేక రకాల రోగక్రిములు కూడా పెరుగుతూ ఉంటాయి. అలా మురికిలో

0: కుప్పల మీద వాలిన ఈగల కాళ్లకు రెక్కలకు ఆ రోగక్రిములు అంటుకుంటాయి. ఆ ఈగలు తిరిగి మన ఆహార పదార్థాల మీద వాలినప్పుడు వాటి కాళ్లకున్న మురికితో పాటుగా ఆ రోగక్రిములు కూడా ఆహార పదార్థాలలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఆహారం తింటే మనకు విరేచనాలు, వాంతులు, కలరా, టైఫాయిడ్, క్షయ, రకరకాల కళ్ళ జబ్బులు లాంటి అంటురోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి మనం ఇలాంటి రోగాలు రాకుండా చూసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందామా? మన ఇళ్లలోనూ ఇంటి పరిసరాల్లోనూ ఈగలు లేకుండా చూసుకోవాలి. అంటే చెత్త, చెదారాలు, మురికి, పెంటకుప్పలు ఇంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా చూసుకోవాలి. వంటింటి చెత్తను, వేరే చెత్తను చెత్తబుట్టలో వేసి మూత పెట్టాలి. చెత్తబుట్ట నిండగానే ఆ చెత్తను రోడ్డు పక్కగా ఉండే చెత్త కుండీలో గాని పెరట్లో గోయి తీసి ఆ గోతిలో వేయాలి. గోయి నిండగానే మట్టితో ఆ గోతిని పూడ్చాలి. కొన్ని రోజులకు గోతిలోని చెత్త కుళ్ళి మంచి ఎరువుగా తయారవుతుంది. ఆ ఎరువును మనం మన పెరటి మొక్కలకు వేసుకోవచ్చు తెలుసా? మలమూత్ర విసర్జన బయటి ప్రదేశాల్లో చేయకూడదు. తప్పనిసరిగా మరుగుదొడ్లను ఉపయోగించాలి. మరుగుదొడ్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఫినాయిల్తో కడగాలి. మనం వండిన ఆహార పదార్థాల మీద ఎప్పుడూ మూతలు ఉండేలాగా చూసుకోవాలి. వంటపాత్రలు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. మిగిలిపోయిన ఆహార పదార్థాలను వెంటనే చెత్తబుట్టలో వేసి గిన్నెలను కడిగివేయాలి. అలా చేయకపోతే ఆ ప్రదేశమంతా ఈగలు ముసిరే ప్రమాదం ఉంది. సంవత్సరానికి ఒక్కసారైనా ఇళ్ల గోడలకు సున్నం వేసుకోవాలి. సున్నం వేయడం వలన గోడలకు పట్టే సాలిపురుగులు, ఇతర సూక్ష్మక్రిముల్ని లేకుండా చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా తుడుచుకోవాలి. వారానికి రెండుసార్లైనా ఇంటిని డెట్టాల్తో కానీ ఫెనాయిల్తో కానీ కడుక్కోవాలి. ఇలా చేస్తే ఈగలు ఉండవు, వాటి వల్ల వచ్చే రోగాలు కూడా రావు. మరి మీరంతా ఇలా జాగ్రత్తలు తీసుకుని ఇంటిని, ఇంటి పరిసరాల్ని శుభ్రంగా ఉండేలా చూసుకుంటూ ఈగలు సంబరాలు చేసుకోకుండా చూసుకుంటారుగా.
1: మీరింతవరకు పరిసరాల విజ్ఞానంలోని ఈగల సంబరం అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని దంత సంరక్షణ అనే పాఠం వింటారు.
2: నమస్కారం సార్.
3: నమస్తే, నమస్తే. రండి రండి. ఆ రాము, నిన్న ఇచ్చిన హోంవర్క్ చేసావటోయ్?
2: చేశానండి, ఇదిగో.
3: గుడ్. ఏమ్మా రాధ, నువ్వు చేసావా?
2: చేశాను సార్, ఇదిగో చూడండి.
3: అది అలాగుండాలి. చెప్పిన హోంవర్క్ ఎప్పటికప్పుడు చేసేస్తే కొత్త పాఠం చెప్పుకోవచ్చు. గోపి, నువ్వేంటి మాట్లాడకుండా కూర్చున్నావు? నువ్వు హోంవర్క్ చేసావా?
4: హోంవర్క్?
3: ఏ చేయలేదా?
4: చేయలేకపోయానండి.
3: చేయలేకపోయావా? ఎందుకు?
4: నిన్నంతా పన్ను సలుపుతుందండి, నొప్పితో ఏ పని చేయలేకపోయాను, హోంవర్క్ కూడా.
3: అరే, ఏమిటి పంటి నొప్పే? నిన్నే మొదటిసారి వచ్చిందా?
4: లేదండి, ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చింది.
3: అలాగా?
4: అవునండి, ఆ నొప్పి వచ్చినప్పుడు మాట్లాడడం కూడా కష్టమవుతుంది.
3: మరి ఇప్పుడు నొప్పిగా ఉందా?
4: లేదండి, కాస్త నొప్పి తగ్గింది. ఇప్పుడు ఇక్కడే హోంవర్క్ చేస్తానండి.
3: చెద్దు గాని గోపి, మందుల షాప్ లో తీసుకున్న మందుల వల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గవచ్చు, కానీ పళ్ళతో ఏ రకమైన బాధ పడకుండా ఉండాలంటే దంతాలని రక్షించుకోవాలి.
4: దంతాలని ఎలా రక్షించుకోవాలండి?
3: రోజు దంతాలని శుభ్రం చేసుకోవడం ద్వారా రక్షించుకోవాలి.
2: పొద్దున్నే నిద్ర లేవగానే పళ్ళని శుభ్రం చేసుకోవాలి కదండి?
3: అవునమ్మా, పొద్దున్నే లేవగానే పళ్ళని శుభ్రం చేసుకోవడంతో పాటు రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా శుభ్రం చేసుకోవాలి.
4: మరి మా డాక్టర్ అంకుల్ ఒకసారి భోజనం చేసిన వెంటనే పళ్ళు శుభ్రం చేసుకోవాలని చెప్పినట్టు గుర్తండి.
3: అవును వైరాము, వీలైతే భోజనం చేసిన వెంటనే పళ్ళని తోముకోవాలి. ఒకవేళ అలా వీలు కాని పక్షంలో కనీసం నోటిని నీటితో పుక్కిలించనైనా పుక్కిలించాలి.
2: పుక్కిలించడమా? అదెలాగండి?
3: చెబుతున్నా, ఇదిగో ఇలా చూడండి. ఓ గ్లాసులో గోరువెచ్చని నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని నోటిలోకి తీసుకొని ఏమిటి ఇలా, ఇదిగో ఇలా ఇలా పుక్కిలించాలి.
4: అలా చేయకపోతే ఏమవుతుందండి?
3: అలా శుభ్రపరచుకోకపోతే

0: ఇదిగో ఇలా గోపీకి వచ్చినట్టు పంటి నొప్పి వస్తుంది.
1: అసలు ఈ పంటి నొప్పి ఎందుకు వస్తుందండి?
0: పళ్ళ మీద పాచి పేరుకుపోవటం పంటి నొప్పికి ముఖ్య కారణం.
1: పాచి వల్ల వస్తుందా?
0: అవును రాము, పాచి పళ్ళ మీద ఏర్పడినప్పుడు అక్కడ హాని కలిగించే బ్యాక్టీరియా చేరుతుంది. ఆ బ్యాక్టీరియా వల్ల పంటి మీదున్న తెల్ల పొర అనే ఎనామిల్ దెబ్బతింటుంది.
1: అంటే పాచి వల్ల వచ్చిన బ్యాక్టీరియా వల్ల పంటి మీద పొర దెబ్బతింటుందంటారు?
0: అవును రాము. ఆ పొరని ఏమంటారో చెప్పండి.
1: ఎనామిల్ అని చెప్పారు కదండి.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, ఎనామిల్ అంటారు. ఎనామిల్ దెబ్బతిని క్రమంగా అది పళ్ళ లోపలి భాగాలకు కూడా హాని కలుగుతుందన్నమాట.
1: అంటే పళ్ళ లోపలి భాగాలు పాడవుతాయా అండి?
0: అవును, పళ్ళ లోపలి భాగాలు పాడయ్యి చీము ఏర్పడి విపరీతమైన నొప్పి వస్తుంది.
1: అవునండి, నాకు చాలా నొప్పిగా ఉంటుంది.
0: కనుక దంతాలని జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేకపోతే ఇలా నొప్పి రావటం, పళ్ళు పుచ్చిపోవటం జరుగుతుంది. చిగుళ్ళ వ్యాధులు కూడా వస్తాయి.
1: నాకు అనుమానం సార్.
0: ఏమిటి రాము అది?
1: మనం చిన్నప్పుడు ఉన్న పళ్ళు వయసుతో పాటు పెరుగుతాయా అండి?
0: అలే ప్రశ్న వేశావోయ్. ప్రతి వాళ్ల జీవితంలో ముఖ్యంగా రెండు రకాల దంతాలు వృద్ధి చెందుతాయి. చిన్నప్పుడు అంటే 6 ఏళ్ల వరకు పాలపళ్ళు అభివృద్ధి చెందుతాయి.
1: మా 3 ఏళ్ల చిట్టిగాడికి బులిబుల్లి పళ్ళున్నాయండి.
0: అవేనమ్మా, వాటినే పాలపళ్ళు అంటారు. ఆ తరువాత అంటే 6 ఏళ్ల తరువాత శాశ్వత పళ్ళు అభివృద్ధి చెందుతాయి. అవే ఎప్పటికీ ఉంటాయన్నమాట.
1: సార్, కొన్ని పళ్ళు ఎత్తుగా ఉంటాయి, మరికొన్ని ఏమో చిన్నవిగా ఉంటాయి కదండి?
0: అవును రాము, నోటిలోని దంతాలన్నీ ఒకే తీరులో ఉండవు. గోపి, నీకు ఏ పదార్థం అంటే ఎక్కువ ఇష్టమో చెప్పు.
1: నాకు తీపి పదార్థాలు అంటే ఎక్కువ ఇష్టం అండి. అవునండి, అసలు మిఠాయిలు కనిపిస్తే చాలు వదలండి. ఎప్పుడు ఏదో చాక్లెట్ నవ్వులుతూనే ఉంటాడండి. మొన్న చాక్లెట్ అడిగితే ఇవ్వలేదని నా మీద అలా చెప్తున్నారండి.
0: వాళ్ళంతా నీ ఫ్రెండ్స్ కదా, వాళ్ళకి అప్పుడప్పుడు ఇవ్వాలి. అయినా నువ్వే చెప్పావుగా తీపి పదార్థాలు తింటానని. తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదు. అవి ఎక్కువగా తినటం వల్లే నీకు ఇదిగో ఈ పంటి నొప్పి వచ్చిందయ్యా.
1: అయితే స్వీట్లు తినడం మానేస్తే నొప్పి రాదా అండి?
0: పూర్తిగా మానేయమని చెప్పడం లేదు, మితంగా తినాలి. అలాగే పళ్ళకి అతుక్కుపోయే ఆహార పదార్థాలని కానీ పళ్ళ మధ్య ఇరుక్కుపోయే వాటిని కానీ తినకూడదు.
1: అలాగా అండి?
0: అవును గోపి. అంతేకాదు, అతి చల్లగా ఉండే నీళ్లు కూడా తాగకూడదు.
1: చల్లని నీళ్లు తాగితే పళ్ళు జివ్వుమని లాగుతాయండి. అవునండి, ఒక్కోసారి వేడి నీళ్లు తాగినా నాకు అలాగే అనిపిస్తుందండి.
0: అవునమ్మా రాధ, అతి చల్లని పదార్థాలు, అతి వేడి పదార్థాలు, అతి గట్టిగా ఉండే పదార్థాలు కూడా తినకూడదు.
1: దంతాలను శుభ్రపరచుకోవాలంటే అసలు ఏ విధంగా పడుతోముకోవాలండి?
2: ఆ మాత్రం తెలీదా, బ్రష్తో గట్టిగా తోముకుంటే సరి.
0: కాదు కాదు, గట్టిగా తోముకోకూడదు.
1: నేను అడిగితే ఎక్కిరించావు, నువ్వే తప్పు చెప్పావు చూడు. గట్టిగా అసలు పళ్ళని తోముకోకూడదు.
0: అవునమ్మా రాధ, గట్టిగా పళ్ళ మీద రుద్దటం వల్ల పళ్ళ మీద ఉండే పొర అరిగిపోయే ప్రమాదం ఉంది. ఇంతకీ ఆ పొర పేరు ఏం చెప్పాను?
1: ఎనిమల్ అండి. ఎనిమల్ కాదు రాము, ఎనామిల్.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా రాధ. ఆ ఎనామిల్ అరిగిపోయే అవకాశం ఉంది.
1: మరి పళ్ళని ఎలా తోముకోవాలండి?
0: మెల్లగా రుద్దుకోవాలి. పై పళ్ళను చిగురు నుండి క్రింద వైపుకి, క్రింద పళ్ళను చిగురు నుండి పైవైపుకి, నమిలే పళ్ళని ముందుకు వెనుకకు తోమాలి.
1: మరి ముందుగా ఎక్కడ తోముకోవాలండి? అదేంటి, ఆ మాత్రం తెలీదా నీకు? ముందు పళ్ళను ముందు తోముకోవాలి. నేను అడిగేది అది కాదండి. అది ఎక్కడ బ్రష్ చేయాలండి?
0: నీ ప్రశ్న అర్థమైందయ్యా గోపి. ముందుగా చిగుళ్ళు పళ్ళు కలిసే భాగంలో శుభ్రపరచాలి. ఆ తరువాత పంటి మీద బ్రష్ని గుండ్రంగా కదల్చాలి. ముఖ్యంగా పంటిలోని నమిలే భాగాల్ని శుభ్రపరచుకోవాలి.
1: మరి చిగుళ్ళ సంగతి ఏమిటి?
2: అర్థం లేని ప్రశ్న వేశావు. పళ్ళతో పాటే చిగుళ్ళు కూడా శుభ్రపడతాయి.
0: రాము, గోపి అడిగింది అర్థం లేని ప్రశ్న కాదు. పళ్ళని శుభ్రపరచుకున్నప్పుడే చిగుళ్ళని వేళ్లతో మెల్లగా మర్దనా చేసుకోవాలి.
1: అలా చేయడం వల్ల ఏం లాభం ఉంటుందండి?
0: అలా చేసుకోవటం వల్ల చిగుళ్ళు గట్టిపడతాయమ్మా.
1: మరి ఏ కంపెనీ బ్రష్ వాడితే మంచిదండి?

0: ఏ కంపెనీ బ్రష్ కాదు గోపి, మనం చూడవలసింది
1: మరి
0: పళ్ళని తోముకోవటానికి మెత్తటి కొసలున్న బ్రష్ని కొనుక్కోవాలి.
1: గట్టి కొసలుంటే ప్రమాదం కదండి.
0: అవునమ్మా రాధ, గట్టి కొసలున్న బ్రష్ అయితే మెత్తటి చిగుళ్ల భాగాలన్నీ కూడా దెబ్బతింటాయి.
1: అయితే మెత్తటి చిగుళ్లకు మెత్తటి కొసలున్న బ్రష్ను వాడాలన్నమాట.
0: బాగా చెప్పావు గోపి.
1: మరి మా తాత అయితే బ్రష్ తోనే పళ్ళు తోముకోడు కదండి.
2: అసలు మీ తాతకి పళ్ళున్నాయా?
1: ఓ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి దంతాలను ఎలా రక్షించుకోగలిగారు? రోజు వేపులతో పళ్ళు తోముకుంటాడు.
2: వేప పుల్ల?
1: అవును గోపి సార్, వేప పుల్లతో తాపిగా తోముకుంటాడండి. అన్ని పళ్ళు ఇప్పటికీ గట్టిగా ఉన్నాయి.
0: ఓహో, వేప పుల్లతో తోముకున్నా మంచిదేనమ్మా రాధ. నువ్వు గమనించావో లేదో, వేప పుల్లతో తోముకునేటప్పుడు ముందుగా పుల్ల ముందరి భాగాన్ని మెత్తగా నమిలిన తరువాత మాత్రమే తోముకుంటారు. మెత్తగా నమిలిన వేప పుల్ల దంతధావనానికి, దానిలో ఉండే రసాయనాలు కొన్ని దంతవ్యాధుల నుండి కూడా రక్షిస్తాయన్నమాట.
1: ఒకవేళ వేప పుల్ల దొరకకపోతే?
0: వేప పుల్లతోనే తోముకోవాలనే రూల్ ఏమీ లేదు. వేప పుల్ల దొరికితే దాన్ని ఉపయోగించడం మంచిది. అలా కాని పక్షంలో మెత్తటి పళ్ళ పొడిని కానీ పేస్టుని కానీ ఉపయోగించాలి. ఆ పేస్టు లేదా పొడి కూడా మెత్తగా ఉండాలి సుమా.
1: మరి కొంతమంది బొగ్గు ఇటుకపడి వాడతారు.
3: అలా చేయకూడదమ్మా. అదే కాదు, గరుకుగా ఉండే ఏ పదార్థాన్ని కూడా వాడకూడదు.
4: మరి మాస్టారు, మా వాళ్ళు పాలు తాగటానికి ఇచ్చినప్పుడు పళ్ళకి మంచిది తాగు అంటారు ఎందుకండి? పాలకి పళ్ళకి సంబంధం ఏమిటి?
1: మా ఇంట్లో కూడా అంతేనండి. మా అమ్మ పళ్ళు పెట్టినప్పుడల్లా ఇదే మాట అంటుంది.
0: మీ ఇంట్లో వాళ్ళు అన్నది నిజమమ్మా. పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం మిగతా శరీర అవయవాలకి అవసరమైనట్లే పళ్ళకి కూడా అవసరమన్నమాట.
1: మరి పళ్ళకి సంబంధించిన పోషక పదార్థాలు ఏమిటండి?
0: అదే చెప్తున్నా గోపి, ఇందాక రాము అడిగినట్టు పాలల్లో ఈ పోషక పదార్థాలు ఉన్నాయన్నమాట.
1: మరి పళ్ళలో?
0: పళ్ళల్లో కూడా పోషక పదార్థాలు ఉన్నాయమ్మా. అవే కాదు, కాయగూరలు, బ్రెడ్ కాయధాన్యాల్లో కూడా పోషక పదార్థాలు ఉన్నాయన్నమాట.
1: ఇంత ఇదిగా పళ్ళ గురించి చెప్తున్నారు కదండి, అవి గట్టిగా ఉంటే మనకేం లాభం అండి?
0: బోల్డ్ ఉన్నాయమ్మా. ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే బాగా నమిలి మింగాలి. వాటికి ఆరోగ్యకరమైన పళ్ళు అవసరం కదా. అంతేకాదు, మనం చక్కగా మాట్లాడడానికి కూడా పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి.
1: పాటలు కూడా పాడవచ్చు కదండి?
0: ఆహా, పాడవచ్చు.
1: మీరు చెప్పిన నిజమండి, నాకు ఎంచక్క పాటలు పాడాలని ఉంటుంది.
4: స్కూల్లో గోపియే ప్రార్థన చేస్తాడండి.
1: అవునండి, చాలా బాగా పాడతాడు. కానీ పంటి నొప్పి వచ్చినప్పుడు పాట కాదు కదా, మాట కూడా రాదండి.
0: చూశారా, మీరే చెప్తున్నారు గోపి చక్కగా పాడతాడని, కానీ పంటి నొప్పి వస్తే పాడలేడు. నొప్పి రాకుండా ఉండాలంటే దంతాలని సరైన పద్ధతిలో తోముకోవాలి, సరైన పోషక పదార్థాలని తగు పాళ్ళల్లో తీసుకోవాలి. కనీసం రోజుకి ప్రొద్దున్న ఓసారి, రాత్రి నిద్రపోయేటప్పుడు మరోసారి తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి. పళ్ళు పాచి పట్టకుండా, గార పట్టకుండా, పుచ్చిపోకుండా చూసుకోవాలి.
1: మీరు చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుని శ్రద్ధగా ఈ రోజు నుంచి పాటిస్తానండి.
0: వెరీ గుడ్, అలాగుండాలి. గోపి, ఇంకో విషయం, నేను చెప్పినట్టు శ్రద్ధగా చేయటమే కాదు, ప్రస్తుతం నొప్పితో బాధపడుతున్నావు కనుక వెంటనే దంత వైద్యుణ్ణి సంప్రదిస్తే ఆయన దంత సంరక్షణకి సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తారు.
1: సరేనండి, ఇవాళే వెళ్తాను. మేము వెళ్తామండి గోపితో.
0: పదండి పదండి, అందరూ వెళదాం. నాకు తెలుసున్న దంత వైద్యుడి దగ్గరికి వెళదాం.
1: సరేనండి,
0: పదండి పదండి.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ఈగల సంబరం మరియు దంత సంరక్షణ అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతి

0: ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: నేను వి విజయ. లిస్నర్స్, మరి రోజు క్యాలెండర్ పేజీని మరో రోజు ముందుకు తిప్పుతూ చరిత్ర పుటల్లో జూన్ 26వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలను మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ఈ జూన్ 26వ తేదీకి సమాజానికి పెను సవాల్గా మారిన మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు.
2: అవునమ్మా, ప్రపంచ వ్యాప్తంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ మహమ్మారిపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజుని కేటాయించింది. అలాగే ఇదే రోజు జూన్ 26వ తేదీన హింసకు గురైన బాధితులకి మద్దతుగా అంతర్జాతీయ హింసా బాధితుల మద్దతు దినోత్సవం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రపంచ చరిత్రను శాసించే ఒక పెద్ద అంతర్జాతీయ పరిణామాన్ని పరిశీలిస్తే 1945 జూన్ 26వ తేదీన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 50 దేశాల ప్రతినిధులు సంతకాలు చేయడం ద్వారా ఐక్యరాజ్య సమితి చార్టర్ అధికారికంగా ఆమోదం పొందింది. ప్రపంచ శాంతి స్థాపనకి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత దేశాల మధ్య సృజనాత్మక సంబంధాల కోసం ఈ చార్టర్ పునాది వేసింది.
1: నిజంగా మరి ప్రపంచ శాంతి చరిత్రలో జూన్ 26 ఒక అత్యంత కీలకమైన రోజు. ఇక మన భారతదేశ సామాజిక మరియు రాజకీయ చరిత్ర విషయానికి వస్తే ఈ రోజున ఒక అద్భుతమైన మహోన్నత నాయకుణ్ణి మనం స్మరించుకోవాలి. బ్రాహ్మణేతర మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా 50% రిజర్వేషన్లు కల్పించి సామాజిక విప్లవాన్ని తెచ్చిన కొల్హాపూర్ సంస్థానాధీశుడు రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ 1874 జూన్ 26వ తేదీన జన్మించారు. జ్యోతిరావు

0: పులే ఆశయాల ప్రభావంతో దళితులకు, వెనుకబడిన వారికి ఉచిత విద్య, వసతి గృహాలు ఏర్పాటు చేసి దేశంలో సామాజిక న్యాయానికి ఆద్యుడిగా నిలిచిన రోజు ఇది.
1: అవునమ్మా, సాహు మహారాజ్ గారి సంస్కరణలు దేశ సామాజిక చరిత్రలో ఎప్పటికీ దిక్సూచిలా నిలుస్తాయి. ఇక శాస్త్ర సాంకేతిక రంగాల విషయానికి వస్తే, మానవ పరిణామ క్రమంలోనే ఒక అత్యంత అద్భుతమైన విప్లవాత్మక మైలురాయి ఈ రోజున ఆవిష్కృతమైంది. 2 జూన్ 26 ప్రపంచ శాస్త్రవేత్తలు మానవ శరీరానికి సంబంధించి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క మొట్టమొదటి వర్కింగ్ డ్రాఫ్ట్ జన్యు పటాన్ని పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే మానవ శరీరంలోని వేలాది జన్యువుల రహస్యాలను, భవిష్యత్తులో రాబోయే మొండి వ్యాధులకు జన్యు చికిత్స కనిపెట్టడానికి ఈ ఆవిష్కరణ ఒక సరికొత్త రంగాన్నే తెరిచింది.
0: ఇక వైద్య మరియు జన్యు శాస్త్ర చరిత్రలో అది శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయం. ఇక చలనచిత్ర మరియు సాహిత్య రంగాల విషయానికి వస్తే, ఈ జూన్ 26 జన్మించిన మరికొందరి ప్రముఖులను మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన గొంతుతో, డైలాగ్ డెలివరీతో వందలాది చిత్రాల్లో క్రూరమైన విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నంది అవార్డులు అందుకున్న నటుడు జీవా 1952 జూన్ 26 జన్మించారు. అలానే ఇప్పటి తరం ప్రేక్షకుల్ని తన వైవిధ్యమైన నటనతో అలరిస్తూ బాలీవుడ్ లో సైతం గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు అర్జున్ కపూర్ కూడా 1985 జూన్ 26 జన్మించారు.
1: ఈ జూన్ 26 మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవసాయ రంగాల విషయానికి వస్తే, ఉద్యాన పంటల సాగుపై పరిశోధనలు, సాంకేతికతను రైతులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో 2007 జూన్ 26 ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ప్రస్తుత డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, అధికారికంగా ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామనగూడెంలో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే 2వ ఉద్యాన విశ్వవిద్యాలయంగా ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది.
0: ఇక ఉద్యాన పంటల అభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం ఎంతో దోహదపడింది. ఇక మన దేశ భద్రత మరియు నౌకాదళ చరిత్ర విషయానికి వస్తే, భారతదేశ రక్షణ పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతికతతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన జలాంతర్గామి విధ్వంసక టార్పిడో వారుణాస్త్రాను 2016 జూన్ 26 అధికారికంగా భారత నౌకాదళంలోకి చేర్చుకున్నారు. మరి సముద్ర గర్భంలో శత్రువుల జలాంతర్గాములను అత్యంత ఖచ్చితత్వంతో వేటాడి నాశనం చేయగల ఈ అత్యాధునిక భారీ బరువు గల టార్పిడోను నౌకాదళానికి అందించడం ద్వారా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించిన, ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన దేశాల సరసన భారతదేశం సగర్వంగా నిలిచింది.
1: మన భారతదేశ జాతీయ చైతన్య చరిత్ర విషయానికొస్తే, ప్రతి భారతీయుడి నర నరాల్లో దేశభక్తిని రగిలించి స్వాతంత్ర సమరంలో ఒక అద్భుతమైన మంత్రంగా మారిన వందే మాతరం గీత రచయిత, ప్రసిద్ధ బెంగాలీ నవలాకారుడు బంకించంద్ర చటర్జీ, ఆయన్నే మనం బంకించంద్ర చటోపాధ్యాయ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఆయన 1938 జూన్ 26 జన్మించారు. ఆయన రాసిన ఆనందమఠ్ నవల్లోని ఈ గీతం నేటికీ దేశవ్యాప్తంగా కోట్లాది మందిలో అఖండ దేశభక్తిని నింపుతూనే ఉంది.
0: అవునన్నయ్య, మరి వందే మాతరం అనే అక్షరం దేశ చరిత్రను మలుపు తిప్పింది. ఇక ఆధునిక పత్రికా రంగానికొస్తే, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి ప్రతిభను చాటిన ప్రఖ్యాత ఆంగ్ల పాత్రికేయుడు రాజు నెరశెట్టి గారు 1966 జూన్ 26 జన్మించారు. గ్లోబల్ మీడియా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి అంతర్జాతీయ పత్రికల్లో కీలకమైన సంపాదక బాధ్యతలు నిర్వహించడమే కాకుండా భారతదేశంలో మింట్ పత్రికను స్థాపించడంలో మరియు డిజిటల్ జర్నలిజం సరికొత్త పోకడలను పరిచయం చేయడంలో ఆయన అత్యంత విశేషమైన పాత్ర పోషించారు.
1: నిజంగా పత్రికా రంగంలో వారు ఒక గొప్ప మైలురాయి. ఇక మన తెలుగు చలనచిత్ర రంగానికి వస్తే, తన సున్నితమైన నటనతో, అమాయకత్వంతో కూడిన నవ్వుతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యువ కథానాయకుడు ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26 జన్మించారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి వరుస హ్యాట్రిక్ విజయాలతో రికార్డులు సృష్టించి అతి చిన్న వయసులోనే ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకుని తెలుగు తమిళ భాషా చిత్రసీమల్లో లవర్ బాయ్గా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సో లిజనర్స్, జూన్ 26 సంబంధించిన ఎన్నో విశేషాలు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు మనం టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. అమ్మ, మరి ఈ రోజు ముచ్చట్లో మనం ఎన్నో విశేషాలు మాట్లాడుకున్న తర్వాత ప్రతిరోజు ఒక టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా.
4: అవునవును.
0: మరి ఈ రోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామో నాకు అదేవిధంగా మన శ్రోతలకి తెలియజేస్తావా?
4: తప్పకుండానయ్యా. మరి రోజు సమాజంలో కుటుంబాల ఆనందాన్ని, ముఖ్యంగా యువత భవిష్యత్తుని నిలువున దహించి వేస్తున్న ఒక మహమ్మారి గురించి మాట్లాడుకోవాల్సిన అత్యంత కీలకమైన రోజైతే వచ్చింది. అది జూన్ 26 ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుని ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు నిర్మూలన దినోత్సవం.
0: ఈ రోజుల్లో పేపర్ చూసినా, టీవీ ఛానళ్లు పెట్టినా, ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల గురించిన వార్తలేనుకో. ఒకప్పుడు ఎక్కడో విదేశాల్లోనే లేదంటే మెట్రో సిటీస్లోనే వినేవాళ్ళం ఈ డ్రగ్స్ ముచ్చట్లు. కానీ ఇప్పుడు మన పక్క వీధిలోకి, స్కూళ్ళు, కాలేజీ, హాస్టల్ గదుల్లోకి కూడా ఈ మహమ్మారి చొరబడిపోయింది. ఇది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదమ్మా, ఆ వ్యక్తిని నమ్ముకున్న మొత్తం కుటుంబాన్ని రోడ్డును పడేస్తోంది.
4: అసలు మన వాళ్ళు, ముఖ్యంగా ఈ కాలపు కుర్రాళ్ళు, అసలు ఈ రొంపిలోకి ఎలా దిగుతున్నారో తెలుసా? మొదట కేవలం ఒక సరదా కోసం, ఫ్రెండ్స్ మధ్య స్టేటస్ కోసం, లేదా సినిమాలో హీరోల స్టైల్ చూపించడం కోసం ఒక చిన్న సిగరెట్టు, మందు అలవాటు చేసుకుంటారు. ఇక తర్వాత ఒక్కసారే కదా ట్రై చేస్తే తప్పేంటి అంటూ ఈ మత్తు పదార్థాల వైపు అడుగులు వేస్తారు. మరి తీరా అది కాస్త వ్యసనంగా మారాక దాన్ని వదిలించుకోలేక జీవితాన్ని నరకం చేసుకుంటారు.
0: మత్తులో ఉన్నప్పుడు వాళ్ళకి తామేదో ఆకాశంలో తేలిపోతున్నట్టు, లోకంలోని కష్టాలన్నీ మర్చిపోయినట్టు ఒక భ్రమ కలుగుతుంది. కానీ ఆ మత్తు దిగాక తెలుస్తుంది తాము నరకంలో పడిపోయామని. చిత్రం ఏంటంటే, ఈ డ్రగ్స్ కొనడానికి డబ్బుల కోసం మొదట్లో ఇంట్లో దొంగతనాలు చేస్తారు. ఆ తర్వాత బయట చైన్ స్నాచింగ్లు, క్రైమ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. కన్నవాళ్ళు ఎంతో ఆశతో కాలేజీలకు పంపితే వీళ్లు మాత్రం మత్తుకు బానిసలై జైళ్ల పాలు, హాస్పిటల్ పాలు అవుతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు ఎలా పగిలిపోతాయో ఒక్కసారి ఆలోచించాలి కదా.
4: అవునన్నయ్య, ఇంట్లో నాన్న రక్తాన్ని చెమటగా మార్చి ఫీజులు కడితే వీళ్ళు మాత్రం ఆ జీవితాన్ని ఇలా బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఒక మనిషి డ్రగ్స్ కి బానిసయ్యాడు అంటే ఆ ఇంట్లో ప్రశాంతత అనేది పూర్తిగా నశించిపోతుంది. కొడుకో కూతురో కళ్ల ముందే పిచ్చి వాళ్లలా ప్రవర్తిస్తూ శారీరకంగా కురింగిపోతుంటే ఆ తల్లిదండ్రులు అనుభవించే నరకం వర్ణనాతీతం. చదువుకోవాల్సిన వయసులు, దేశానికి సంపదగా మారాల్సిన యువశక్తి ఇలా మత్తు ఊబిలో మునిగిపోవడం నిజంగా దేశానికి పెద్ద నష్టం.
0: అవునమ్మా, అందుకే ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మన శ్రోతలందరికీ, ముఖ్యంగా విద్యార్థులకి మనం ఇచ్చే సందేశం ఒకటే, జీవితం ఎంతో అందమైంది, విలువైంది కూడా. దానికి మత్తు రంగులు పోసి పాడు చేసుకోకండి. మీకు లైఫ్లో ఎలాంటి ఒత్తిడున్నా, ఎగ్జామ్ టెన్షన్ ఉన్నా ఫ్రెండ్స్తోనూ తల్లిదండ్రులతోనూ పంచుకోండి, కానీ ఈ డ్రగ్స్ వైపు మాత్రం అస్సలు వెళ్ళకండి.
4: మరి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనలో ఏ చిన్న మార్పు వచ్చినా గమనించుకోవాలి. వాళ్ళెవరితో తిరుగుతున్నారు, రూమ్లో ఒంటరిగా ఎందుకుంటున్నారు, డబ్బులు ఎందుకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనేది నిరంతరం పర్యవేక్షించాలి. మరి పిల్లలకి మంచి స్నేహితుల్లా మారి వాళ్ళ సమస్యల్ని వినాలి. అప్పుడే మనం మన పిల్లల్ని కాపాడుకోగలం. చట్టాలు, పోలీసులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లోంచి ఈ నిర్మూలన అనేది మొదలవ్వాలి.
0: అవునమ్మా, అసలు ఈ మహమ్మారి ఎంత ప్రమాదకరంగా మారిందంటే కేవలం సామాన్య యువతే కాదు, సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, ధనవంతుల పిల్లలు కూడా ఈ మత్తులో పడి వాళ్ల కెరీర్ని, జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నారు. చదువులో టాపర్లుగా ఉన్న విద్యార్థులు, ఆటల్లో అద్భుతంగా రాణించే ప్లేయర్లు, ఆఖరికి వెండి తెరపై మెరిసే నటీ నటులు సైతం ఈ ఊబిలో చిక్కుకుని సర్వనాశనం అయిపోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.
4: అవునన్నయ్య, మరొకసారి పేపర్లలో వార్తలు చూస్తుంటే గుండె తరుపు

0: రాబోతుంది అనుకో. ఎంతో అద్భుతమైన భవిష్యత్తున్న డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐఏఎస్ ఐపీఎస్ చదువుల కోసం ప్రిపేర్ అయ్యే కుర్రాళ్లు, ఇలాంటి వాళ్లు కూడా ఈ డ్రగ్స్ కేసుల్లో దొరుకుతున్నారు. మరి భగవంతుడి వీళ్ళకి ఎంతో అద్భుతమైన తెలివితేటల్ని, ప్రతిభను ఇచ్చాడు. కానీ ఒక వ్యసనం వల్ల ఆ మేధస్సంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఒక్కసారి ఈ అలవాటు పడ్డాక వాళ్ల చదువులు ఆగిపోతాయి, ఉద్యోగాలు ఊడిపోతాయి, సమాజంలో ఉన్న గౌరవం కాస్త ఒక్క క్షణంలో మట్టిపాలైపోతుంది.
1: అక్షరాల నిజం చెప్పావమ్మా. చాలా మంది ఏమనుకుంటారంటే, మా దగ్గర కోట్ల కొద్దీ డబ్బుంది, పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకేం కాదులే అని ధీమాగా ఉంటారు. కానీ ఈ మత్తు పదార్థాల ముందు కోట్లున్నా ఒకటే, చిల్లి గవ్వ లేకపోయినా ఒకటే, అది ఒకసారి శరీరంలోకి చేరిందా మనిషి ఆలోచన శక్తిని చంపేస్తుంది. ఎంతోమంది సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ తాము సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టల్ని పోగొట్టుకుని కెరీర్ ముగిసిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆఖరికి కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయనుకో.
0: మరి ఎంతో మంది యువతకి ఆదర్శంగా నిలబడాల్సిన ప్రముఖులే ఇలా దారి తప్పితే ఇక వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే సామాన్య కుర్రాళ్ల పరిస్థితి ఏంటి? అందుకే మన ఇండస్ట్రీలో కానీ సమాజంలో కానీ ఉండే పెద్దవాళ్లు ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా గొంతు విప్పాలి. మత్తు పదార్థాలు వాడటం ఫ్యాషన్ కాదు, అదొక పతనం అని గట్టిగా చెప్పాలి. తమ చేతులతో తాము నిర్మించుకున్న అందమైన భవిష్యత్తుని కేవలం 5 నిమిషాల తాత్కాలిక మత్తు కోసం ఇలా బలిపెట్టేసుకోవడం ఎంతవరకు న్యాయం?
1: కరెక్ట్ అమ్మా. జీవితంలో ఏ సమస్యకైనా పోరాడి గెలవాలి తప్ప ఇలా మత్తు వెనుక దాక్కోకూడదు. ప్రముఖులైనా సామాన్యులైనా చట్టం ముందు, ప్రకృతి ముందు అందరూ సమానమే. మత్తుకి బానిసలైతే భవిష్యత్తు శూన్యమనే నిజాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి.
0: మనం ఇప్పుడు చెప్పిన భయంకరమైన నిజాలు వింటుంటే సమాజం ఏ వైపు వెళ్తుందోనని గుండె చెల్లమంటుందనుకో. మరొకప్పుడు డ్రగ్స్ అంటే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో అది ఎక్కడో కార్నర్లో దొరికేవని వినేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి దారుణంగా మారిపోయింది. మన చుట్టుప్రక్కల ఉన్న ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఈ డ్రగ్స్, గంజాయి సంస్కృతి పాకేసింది. మరి పచ్చని పల్లెటూళ్లలో రచ్చబండల దగ్గర కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన కుర్రాళ్లు ఈరోజు చెట్ల పొదల్లో, పాడుబడిన ఇళ్లలో కూర్చుని మత్తు పదార్థాలు సేవిస్తున్నారు.
1: నూటికి 100 పాళ్లు నిజమమ్మా. దానికి తోడు ఒకప్పుడు ఇలాంటి వ్యసనాలకి కేవలం అబ్బాయిలు మాత్రమే బానిసలు అవుతారనే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడా మగ అనే తేడా లేకుండా అందరూ ఈ మత్తు పదార్థాలకి బానిసలైపోతున్నారు. కాలేజీలో చదివే అమ్మాయిల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే మహిళల వరకు ఎంతో మంది ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. అసలు ఈ మత్తు తలకెక్కినప్పుడు మనిషికి విచక్షణ పూర్తిగా నశించిపోతుంది, లోపలున్న మానవత్వం చచ్చిపోయి మురుగన నిద్రలేస్తుంది. అందుకే సమాజంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎన్నో ఘోరాలు, దారుణాలు, అత్యాచారాల వెనుక ఈ మత్తు పదార్థాల హస్తమే ఉంటుంది.
0: ఇక ఆ మత్తులో ఉన్నప్పుడు మరి వాళ్ళు మనుషులుగా ప్రవర్తించట్లేదు. ఆఖరికి కన్నవాళ్ళని, తోబుట్టువుల్ని కూడా గుర్తుపట్టలేనంతగా వారి వరుసలు మర్చిపోతున్నారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే, ఈ వ్యసనం ఒక స్టేజ్ దాటిన తర్వాత శరీరానికి ఆ డ్రగ్స్ అందకపోతే వచ్చే విత్డ్రాయల్ సింప్టమ్స్ భరించలేక పిచ్చి వాళ్ళలా అయిపోతారు. ఇక ఆ సమయంలో ఆ డ్రగ్స్ కొనడానికి, డబ్బుల కోసం కన్నతల్లి మెడలో గొలుసు తెంచడానికైనా, అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రిని చంపడానికైనా తెగించేస్తున్నారు. లేదంటే తాము తట్టుకోలేక చావడానికైనా సిద్ధపడుతున్నారు.
1: ఎంతటి గౌరవం అమ్మా ఇది! కేవలం 5 నిమిషాల తాత్కాలిక ఆనందం కోసం జీవితాల్ని, బంధాల్ని, కన్నవాళ్ళని, ప్రాణాలని బలిపెట్టేస్తున్నారు. ఒక మనిషి ప్రాణం తీయడానికైనా, తన ప్రాణం తీసుకోవడానికైనా వెనకాడనంత దారుణంగా ఈ మత్తు వాళ్ల బుర్రల్ని తినేస్తోంది. లిజనర్స్, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మన పల్లెల్లో మన కళ్ళ ముందే మన యువశక్తి నాశనం అయిపోతుంది. ఇది కేవలం పోలీసుల బాధ్యతో, ప్రభుత్వాల బాధ్యతో కాదండి. మన ఊరిలో, మన పక్కింట్లో ఎవరైనా గంజాయికో, డ్రగ్కో అలవాటు పడుతున్నారని తెలిస్తే వెంటనే పోలీసులకు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించి అడ్డుకోవాలి. లేకపోతే రేపు మన ఇళ్లకు కూడా ఈ మంటలు అంటుకుంటాయి.
0: మరి దారుణాలు, ఘోరాల గురించి ఎంత మాట్లాడుకున్నా భయం వేస్తుంది. కానీ కేవలం భయపడి చేతులు ముడుచు కూర్చుంటే లాభం లేదు. ఈ రొంపిలోంచి, ఈ మత్తు ఊబిలోంచి మన సమాజాన్ని, యువతని బయటకు తీసుకురావాలి. అంటే కేవలం చట్టాలు, జైళ్లు మాత్రమే సరిపు. మనందరిలో, ముఖ్యంగా మన ఇళ్లల్లో ఒక అద్భుతమైన సామాజిక చైతన్యం రావాలి. ఆ మార్పు అనేది మొదట మన ఇంటి గుమ్మం నుంచి రావాలి.
1: ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలను, వ్యాపారాలను పరిగెడుతూ పిల్లలకి అడిగినంత డబ్బు ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్లతో గడపడానికి సమయం ఇవ్వట్లేదు. పిల్లలతో కనీసం రోజుకు ఒక అరగంట కూర్చుని ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళ మనసులో ఏముంది, కాలేజీలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఏ బిడ్డైనా

0: తెలిసి కానీ తెలియక కానీ ఈ డ్రగ్స్ ఊబిలో పడిపోయాడని తెలిస్తే వాళ్ళని తిట్టడం కొట్టడం సమాజానికి భయపడి దాచడం చేయకూడదు. ఒక స్నేహితుడిలా దగ్గరకు తీసుకుని కౌన్సిలింగ్ ఇప్పించి అవసరమైతే డిఅడిక్షన్ సెంటర్ల సహాయంతో ఆ రుంపి నుంచి బయటికి తీసుకురావాలి.
1: ఇక మన విద్యా సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు కేవలం మార్కులు, ర్యాంకులు, ప్లేస్మెంట్స్ మాత్రమే కాదు, జీవిత విలువలను నేర్పించాలి. మరి ప్రతి శనివారం లేదా నెలకొకసారి కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ క్లబ్లు పెట్టి ఈ మత్తు పదార్థాల వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో కళ్లకు కట్టినట్లు చూపించాలి. పోలీసుల సహాయంతో, సైకాలజిస్టుల సహాయంతో విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి. ఒక విద్యార్థి ఒత్తిడిలో ఉంటే ఆ ఒత్తిడిని జయించడానికి డ్రగ్స్ అవసరం లేదు. ధ్యానం, క్రీడలు, కళలు ఉన్నాయనే నమ్మకాన్ని కలిగించాలి.
0: కరెక్ట్ అమ్మా. మన పల్లెల్లో, పట్టణాల్లో సామాజిక బాధ్యత అనేది పెరగాలి. మన ఊళ్ళో గంజాయి అమ్ముతున్నారన్నా, కుర్రాళ్ళు తప్పుదారి పడుతున్నారన్నా మనకెందుకులే, మన పిల్లలు కాదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత గల పౌరుడిగా మారి వెంటనే పోలీసులకి సమాచారం అందించాలి. పోలీసులు కూడా సమాచారం ఇచ్చిన వారి వివరాలని సీక్రెట్గా ఉంచి ఆ ముఠాల్ని అణిచివేయాలి. చట్టాల పట్టు గట్టిగా ఉండాలి, అలాగే సమాజం యొక్క నిఘా కూడా అంతే పదునుగా ఉండాలి.
1: మరి ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మనం సమాజానికి ఇచ్చే పదునైన పిలుపు అనేది ఒక్కటే, మత్తు పదార్థాలకి నో చెప్దాం, అందమైన జీవితానికి ఎస్ చెప్దాం. మరి మత్తు అనేది ఒక క్షణపు భ్రమ, కానీ జీవితం అనేది కన్నవాళ్ల కళ. ఆ కళను నడిరోడ్డుపై బుగ్గిపాలు చేయకండి. మన చుట్టూ చైతన్యాన్ని నింపుదాం, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.
0: సో లిజనర్స్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు నిర్మూలన దినోత్సవం సందర్భంగా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం కదండి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
0: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షరా స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఇక మన ఇళ్లల్లో, కాలేజీల్లో చైతన్యం రావడం ఎంత ముఖ్యమో కూడా. ఈ డ్రగ్స్ రక్కసిని సమాజం నుంచి పూర్తిగా తుడిచిపెట్టేయడానికి మన చట్టాలు, న్యాయ వ్యవస్థ, అలాగే మన ప్రజా ప్రతినిధులు కూడా అంతే పటిష్టంగా బాధ్యతగా నిలబడాలి. ఈ మత్తు పదార్థాలు సరఫరా చేసే ముఠాల వెనుక ఎంతటి పెద్దవాళ్లున్నా సరే, బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, మన చట్టాలు వాళ్లకి వణుకు పుట్టించేలా ఉండాలి. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వాళ్లకి త్వరితగతి కఠినమైన శిక్షలు పడేలా న్యాయ వ్యవస్థ మరింత వేగంగా స్పందించాలి.
0: మరి 100% నిజం చెప్పామన్నయ్య. చట్టాలు ఎంత గట్టిగా ఉన్నా వాటిని అమలు చేసే పాలకుల, ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి ఇక్కడ చాలా ముఖ్యం. మన నాయకులు ఓట్ల రాజకీయాన్ని పక్కన పెట్టి తమ నియోజకవర్గాల్లో, తమ పరిధిలో ఒక్క గంజాయి ముక్క కూడా వలవకుండా, ఒక్క డ్రగ్స్ ప్యాకెట్ కూడా అమ్ముడు పోకుండా పోలీస్ యంత్రాంగాన్ని పూర్తి స్వేచ్ఛతో పనిచేయించాలి. యువత భవిష్యత్తును నాశనం చేసే ఏ ఒక్కడిని వదిలిపెట్టబోమని బలమైన రాజకీయ సంకల్పాన్ని వాళ్లు ప్రదర్శించాలి.
1: అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఎక్కడుందో తెలుసా? పిల్లలు పెద్దయ్యాక ఈ రొంపులో పడ్డాక బాధపడడం కంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే తప్పుదారి పట్టకుండా ఇళ్లల్లో, స్కూళ్లలో, కాలేజీల్లో ఒక అద్భుతమైన వాతావరణాన్ని పెంపొందించాలి. ఇల్లు అనేది కేవలం తిని పడుకునే చోటు కాకూడదు, అదో సురక్షితమైన ఆశ్రయం కావాలి. పిల్లలు తమకు ఎలాంటి కష్టం వచ్చినా, స్నేహితులు తప్పుగా గైడ్ చేసినా, భయం లేకుండా వచ్చి తల్లిదండ్రులకి చెప్పుకునేంత స్వేచ్ఛ, నమ్మకం ఇంట్లో ఉండాలి.
0: ఇక స్కూళ్ళు, కాలేజీల విషయానికి వస్తే, మరి కేవలం పుస్తకాల్లోని చదువు, ర్యాంకుల గోల మాత్రమే వింటే పిల్లలు విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. మరి ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే చాలా మంది ఈ మత్తు వైపు వెళ్తున్నారు. అందుకే విద్యా సంస్థల్లో పిల్లలకి ఆటపాటలు, యోగా, ధ్యానం, కల్చరల్ యాక్టివిటీస్ లాంటి వాటికి సమాన ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. తప్పు ఒప్పుల మధ్య తేడాని, నైతిక విలువలను నేర్పే వాతావరణం అక్కడుండాలి. తోటి విద్యార్థుల ఒత్తిడికి లొంగిపోకుండా తప్పును ధైర్యంగా తిరస్కరించే మనస్తత్వాన్ని చిన్నతనం నుంచి పెంపొందించాలి.
1: అదేవిధంగా చట్టాల పటిష్టత, నాయకుల బాధ్యత, ఇల్లు, విద్యా సంస్థల ఆరోగ్యకరమైన వాతావరణం, ఈ 4 కలిస్తేనే మన దేశ యువతని ఈ మహమ్మారి నుంచి మనం కాపాడుకోగలం.
0: అసలు మన యువత ఇలా మత్తు ఊబిలో కూరుకుపోవడానికి వెనుక మనపై పడిన వెస్ట్రన్ కల్చర్ ప్రభావం ఎంతుందో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో మరి వెస్ట్రన్ కల్చర్ అంటే కేవలం బట్టలు, భాష మాత్రమే అనుకుంటున్నారు, కానీ కాదు. అక్కడ ఉండే పబ్బులు, నైట్ లైఫ్ కల్చర్,

0: ఆఖరికి ఈ డ్రగ్స్ సంస్కృతిని కూడా మన వాళ్ళు ఫ్యాషన్ అనుకుని ఇక్కడికి తెచ్చుకుంటున్నారు.
1: ఎంతటి విచిత్రమైన పరిస్థితి కదా ఇది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవో ప్రపంచం అంతా గుర్తిస్తుంది. విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చి మన యోగా నేర్చుకుంటున్నారు, మన ధ్యాన పద్ధతుల్ని పాటిస్తూ ఉన్నారు, మన ఆధ్యాత్మికతని చూసి మురిసిపోతూ ఉన్నారు. లోకం అంతా మన సంస్కృతిని గౌరవిస్తుంటే మన వాళ్ళు మాత్రం ఆ పాశ్చాత్య కల్చర్ ఏదో చాలా గొప్పది అన్నట్టు భ్రమపడుతూ ఉన్నారు. అక్కడ ఉండే చెడు అలవాట్లని ఈ డ్రగ్ కల్చర్ని తెచ్చుకుని దాన్ని ఒక లివింగ్ స్టైల్ లాగా అదో పెద్ద గొప్ప విషయంగా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు.
0: అక్షరాల నిజం. మరి వెస్ట్రన్ కల్చర్లో ఉండే టెక్నాలజీని, వాళ్లకున్న సమయ పాలనని, వాళ్ల క్రమశిక్షణని అలవాటు చేసుకుంటే తప్పులేదు. కానీ వాళ్ల సంస్కృతిలోని స్వేచ్ఛను మన వాళ్లు స్వేచ్ఛా విహారంగా మార్చేసుకుంటున్నారు. వీకెండ్ వస్తే చాలు, పబ్బుల్లో గడపాలి, మత్తులో ఊగాలి, లేకపోతే తాము వెనుకబడిపోయామని ఒక వింతైన న్యూనతాభావంలో బ్రతుకుతున్నారు. మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మన తాత ముత్తాతలు మనకు అందించిన ఎన్నో అద్భుతమైన జీవన సూత్రాలున్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టేసి పరాయి దేశపు మత్తు సంస్కృతికి బానిసలవడం ఎంతవరకు సంస్కారం?
1: మన మూలాల్ని మనం మర్చిపోవడమే అన్ని అనర్థాలకి కారణం. మన సంస్కృతి మనకి క్రమశిక్షణని, బంధాల విలువల్ని నేర్పిస్తే ఈ వెస్ట్రన్ మత్తు కల్చర్ మనిషిని స్వార్థపరుడిగా, విచక్షణ లేని మృగంగా మారుస్తోంది. ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మనం యువతకి చెప్పేది ఒక్కటే, పరాయి దేశపు చెడు అలవాట్లను చూసి మోసపోకండి. మన భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని గుర్తించండి. సంస్కారం ఉన్న చోట మత్తుకి చోటుండదు, మత్తున్న చోట భవిష్యత్తు మిగలదు.
0: మరి పాశ్చాత్య వ్యామోహం కేవలం అలవాట్లతోనే ఆగిపోవట్లేదు, విదేశీ సంస్కృతికి అలవాటు పడి అక్కడి లగ్జరీ లైఫ్ని ఇక్కడికి తేవాలనే పిచ్చితో ఇతర దేశాల నుంచి ఈ మాదక ద్రవ్యాలను రహస్యంగా దేశంలోకి తీసుకొస్తూ ఎంతో మంది పేరున్న వ్యక్తులు, సినీతారులు, సమాజంలో ఎంతో గౌరవప్రదమైన హోదాలు ఉన్నవాళ్లు ఎయిర్పోర్ట్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోతున్నారు.
1: సమాజంలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది, వేలాది మంది అభిమానులు ఉంటారు, సామాన్యులు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కేవలం డబ్బు కోసమో లేదంటే తమ వ్యక్తిగత మత్తు విలాసాల కోసమో విదేశాల నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్పోర్టుల్లో కస్టమ్స్ అధికారులకు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకో పట్టుబడుతూ ఉన్నారు. అంతవరకు సమాజంలో ఉన్న గౌరవం, సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు అన్నీ ఒక్క నిమిషంలో మట్టిపాలైపోతున్నాయి. నిన్నటి వరకు విలాసవంతమైన జీవితం గడిపిన వాళ్ళు ఈ రోజు కటకటాల వెనుక చీకటి గదిలో జైలు జీవితాలు గడుపుతూ ఉన్నారు.
0: చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా, అది విదేశీ ఎయిర్పోర్ట్ అయినా మన దేశ ఎయిర్పోర్ట్ అయినా. అధునాతన స్కానింగ్ టెక్నాలజీల ముందు వీరి తెలివితేటలు అస్సలు పారు. లగేజీ బ్యాగుల్లో, బట్టల మధ్య, ఆఖరికి శరీరంలో దాచుకుని తెచ్చినా సరే అధికారులు పక్కాగా పట్టుకుంటున్నారు. మరి చిత్రం ఏంటంటే, ఇలా దొరికిపోయినప్పుడు వాళ్ల కెరీర్ పూర్తిగా నాశనమైపోవడమే కాదు, వాళ్ల కన్నవాళ్లు, కుటుంబ సభ్యులు సమాజంలో తలదించుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. విలాసాల కోసం విదేశాలకు వెళ్లి ఇలా డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవడం కంటే జీవితంలో పెద్ద పతనం ఇంకేముంటుంది?
1: కరెక్ట్ అమ్మా. అందుకే ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన నిజం ఇదే. మత్తు అనేది మిమ్మల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళినా చివరికి పాతాళంలోకి పడేస్తుంది. ఎంతటి ప్రముఖులైనా సరే మత్తు జోలికి వెళ్తే జీవితం జైలు పాలవ్వడం ఖాయం, చట్టాల కళ్ళు అయితే కప్పలేం, ప్రకృతి నియమాల్ని దాటలేం. మన యువత ఈ తప్పుల్ని చూసైనా కళ్ళు తెరవాలి. తాత్కాలిక విలాసాల కోసం జీవితాల్ని, భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు.
0: కేవలం జైలు జీవితం గడుపుతున్నారు అని చెప్పుకుంటే సరిపోదు. అసలు ఈ మత్తు పదార్థాలను వాడినా, దాచుకున్నా, లేదా ఇతర ప్రాంతాలకు, దేశాలకు స్మగ్లింగ్ చేసినా మన దేశ చట్టాల ప్రకారం ఎలాంటి కఠినమైన శిక్షలు పడతాయో తెలిస్తే గుండె అనేది గుబేలమంటుంది. మరి చాలా మందికి చట్టాల గురించి అవగాహన లేకని తెలియకుండా ఈ రొంపిలోకి దిగుతున్నారు.
1: ముఖ్యంగా మన దేశంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అనే అత్యంత కఠినమైన చట్టం ఉంది. గతంలో మన దేశంలో నేరాలని, శిక్షలన్నీ ఇండియన్ పీనల్ కోడ్ పరిధిలో ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహితలో కూడా వీటికి కఠినమైన నిబంధనలున్నాయి. కానీ ఈ డ్రగ్స్ వ్యవహారాలన్నింటినీ ప్రత్యేకంగా ఈ NDPS చట్టం కిందనే డీల్ చేస్తారు. ఈ చట్టం ముందు ఎవరైనా సరే మోకాళ్ల మీద నిలబడాల్సిందే.
0: ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి దగ్గర దొరికిన డ్రగ్స్ పరిమాణాన్ని బట్టి, అంటే అది పర్సనల్ యూస్ కోసమా లేక బిజినెస్ కోసమా అనే దాన్ని బట్టి శిక్షలు మారుతూ ఉంటాయి. మరి కేవలం వాడుకోవడానికి చిన్న మొత్తంలో దొరికినా సరే 1 సంవత్సరం వరకు కఠిన జైలు శిక్ష, లేదా 10,000 రూపాయల జరిమానా, లేదా కొన్నిసార్లు రెండూ కలిపి విధిస్తారు. మరి అదే కనుక వ్యాపారం

0: వ్యాపారం కోసం రవాణా చేస్తూ పెద్ద మొత్తంలో గంజాయి, హెరాయిన్, కొకెయిన్ లాంటివి దొరికితే మాత్రం జీవితం పూర్తిగా సర్వనాశనం అయిపోయినట్లే.
1: కమర్షియల్ క్వాంటిటీలో దొరికితే కనీసం 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది. దాంతోపాటు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు భారీ జరిమానా కూడా విధిస్తారు. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ కేసుల్లో దొరికిన వాళ్ళకి అంత తేలిగ్గా బెయిల్ కూడా రాదు. నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి రిమాండ్ ఖైదీలుగా జైల్లోనే మగ్గిపోవాలి. కోర్టులు కూడా ఈ విషయంలో అస్సలు దయచూపు.
0: ఒకే వ్యక్తి 2వ సారి కూడా ఇలాంటి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూనో రవాణా చేస్తూనో దొరికిపోతే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చట్టం ప్రకారం ఉరిశిక్ష కూడా విధించే అవకాశం ఈ చట్టంలో ఉంది. మరి కేవలం కొద్దిసేపు మత్తు కోసం లేదా ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఈ రొంపిలోకి దిగితే మీ ప్రాణాలనేవి ఉరితాడు వరకు వెళ్తాయి. మీ ఇల్లు, ఆస్తులు కూడా ప్రభుత్వం జప్తు చేసే అధికారం ఈ చట్టానికి.
1: చట్టాల పట్టు ఇంత గట్టిగా ఉన్నప్పుడు కెరీర్ని, జీవితాన్ని పాడు చేసుకుని కటకటాల వెనుక జీవితాన్ని ముగించుకోవడం ఎంతటి మూర్ఖత్వం. చట్టాలకి భయపడండి, మీ జీవితాన్ని ప్రేమించండి.
0: మరి ఈరోజు ముచ్చట్లో అందరికీ ఉపయోగపడే సామాజిక అంశం గురించి మాట్లాడుకున్నాం కదండి. మరి రేపు మరో చక్కని అంశంతో ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో కలుసుకుందాం. మరి అప్పటి వరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
2: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్ వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు
3: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేర్ యూపీఎస్ మా వద్ద లభించును ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9989838444

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో

ఓకే లిసనర్స్, మరి ఈ రోజు మన గుడ్ మార్నింగ్ భీమవరం కార్యక్రమంలో చాలా మందికి బర్త్డే విషెస్ అండ్ యానివర్సరీ విషెస్ అయితే చెప్పేశాం కదా, మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే మన గుడ్ మార్నింగ్ భీమవరం కార్యక్రమంలో మీ స్పెషల్ పర్సన్ యొక్క స్పెషల్ డేని ఇంకొంచెం స్పెషల్ గా మార్చడానికి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334012.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో అనురాగ స్పర్శ కథ వింటారు. ఎందుకంత శ్రమ పడతావు? అన్నపూర్ణ క్యాటరింగ్ ఫోన్లో ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరీ ఇస్తారు కదా, శాంతతో అన్నాడు సదానందం. ఆ జంక్ ఫుడ్ తిని తరుణ్కి జాండీస్ వచ్చింది, మీకు గుర్తులేదా? సహన బయటికెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిని జబ్బును పడిందిగా. మనం ఏదైనా తిని సరిపెట్టుకోగలం, పిల్లలు అలా కాదుగా. చెమట కారుతున్న ముఖాన్ని చీర కొంగుతో తుడుచుకుంది శాంత. కళ్ళజోడు మీద చెమట కారింది. తీసి తుడిచి మళ్లీ పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసి వంటకాలు క్యాజువల్స్లోకి తోడుపెట్టింది. సోఫా మీద శ్వాస పీల్చుకుంది. ఇది అసలే ఎండాకాలం, గ్యాస్ స్టవ్ దగ్గర నువ్వు ఉడికిపోతుంటే ఏదో అనపోయాడు సదానందం. మీరేమైనా సహాయం చెయ్యగలిగితే చెయ్యండి, లేకపోతే నా తంటాలేవో నేను పడతాను. శాంత లేచి ఫ్రిజ్ నీళ్ళ ఒక గ్లాస్ తాగింది. నేనేం చెయ్యాలో చెప్పు అనునయిస్తూ అన్నాడు సదానందం. కూరగాయలు కడిగి తరిగి పెట్టండి, మసాలాలు మిక్సీలో కొట్టండి, డైనింగ్ టేబుల్ సర్దండి, ప్లేట్లు గ్లాసులు పెట్టండి, అనుకుంటే అవే ఎదురొస్తాయి. టీవీలో ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాలి ఫీచర్. ఇదొక భ్రష్ట నినాదం, ఆ టీవీ ఆఫ్ చేయండి విసుగ్గా అంది శాంత. ఆదివారం ఇంట్లో అందరికీ లంచ్కి చికెన్ కావాలి, వరుణ్కి రొయ్యల వేపుడు, సహనకు చేపల పులుసు, ఇంకెక్కడ సెలవు, ఇళ్ళు వళ్ళు ఆదివారానికి వాయిదా. అన్నీ ఆ రోజే క్లీనింగ్. ఆదివారం స్పెషల్ ప్రోగ్రామ్స్తో ఆ ముగ్గురు టీవీల ముందతుక్కుపోతే శాంతకు ఆహా ఏమి రుచి, మా ఇంటి వంట కార్యక్రమం తన వంటింట్లోనే. డాక్టర్ శాంత యూనివర్సిటీలో న్యూట్రిషన్లో లెక్చరర్, సదానందం డిగ్రీ గ్రాడ్యుయేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, తరుణ్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం, సహన మెడిసిన్ ఎంట్రన్స్కు కోచింగ్ తీసుకుంటోంది. తెల్లవారకముందే నిద్రలేచి శాంత రాత్రి 11 కానీ పడక మీదకి చేరుకోదు. కాఫీ పలహారాలు మధ్యాహ్నానికి వంట చేసి పెట్టి ఉరుకుల పరుగుల మీద యూనివర్సిటీ బస్ కోసం సగం కాఫీ త్రాగి గ్లాసును పడేసి బస్సు అందుకోవడమే రొటీను. ఆదివారం ఒక్కరోజే కొంత విసులుబాటు, ఆ రోజు చెమటలే. తెల్లవారగానే సదానందం మార్నింగ్ వాక్కి, తరుణ్ జిమ్కి, సహన కోచింగ్ సెంటర్, మార్నింగ్ పీరియడ్కి ఎవరి దారి వారిది. పని మనిషి టైం ప్రకారం వచ్చి పాచి పనులు చేసి అంట్లు తోమిచ్చి టీ తాగి ఉరుకుతుంది. 4 గంటల్లో పనిచేస్తుంది, అందరికీ 1 గంట కేటాయింపు. మళ్ళీ ఒక మారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి వంట మనిషి కోసం, నేను ఇంత శ్రమ చేయలేకున్నాను శాంత అంది. 4 గేళ్లలో 6 వంట మనుషులు మారారు. ఒక ఆమె 6 నెలలుండి మేయర్ ఇంట్లో నెలకు 15,000 ఇస్తానని చెప్పి వెళ్ళింది. ఇంకొక ఆమె పార్ట్ టైం వచ్చి 1 గంటలో గ్యాస్ స్టవ్ మీద ఫ్లేమ్లో కూరలు మార్చేసి వంట పాత్రలు కూడా కడక్కుండా వెళ్ళిపోతోంది. ఆ తర్వాత ఆమె కూడా ఓ హాస్టల్ మెస్లో చేరింది. బట్లర్ యూనిఫామ్ వేసుకుని వచ్చేవాడు ఇంకొకతను. శాంత ప్రక్కనుండి అన్నీ అందిస్తే ఉదయాన్నే వచ్చి 9 వంట చేసేసి బ్రేక్ఫాస్ట్ని వెళ్లేవాడు. 4 నెలల్లోనే టూరిస్ట్ డిపార్ట్మెంట్ రెస్టారెంట్లో చీఫ్ షెఫ్గా చేరాడు. 20,000 జీతం. అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇంటర్వ్యూ చేసి కుదుర్చుకున్న తిరుపతమ్మను ఆమె కొడుకు స్కూటర్ మీద తీసుకొచ్చి ఉదయాన్నే వదిలి వెళ్లేవాడు. ఆమె దంతావధానం, ఒక ప్రక్షాళనం, మేకప్ శాంత ఇంట్లోనే పూర్తి చేసుకుని శాంత చేసేసిన టీ తాగి వంట పని మొదలుపెట్టేది. మధ్య మధ్యలో టీవీ ఆన్ చేసి శుభలగ్నం జాతకాలు చూసి టీ చప్పరించేది. ఇలాగైతే ఎలా తిరుపుతమ్మా, నీ పనులన్నీ నువ్వు మీ ఇంట్లో ముగించుకుని రావాలి అందొకరోజు శాంత. అదే మేడం, మీరు తెల్లారిగట్లు రమ్మంటది, నాకు ఇంటి వద్ద కుదరదు అంది తిరుపుతమ్మ. ఇలాగైతే కుదరదు అన్నాడు సదానందం. చూడుబాబు, మేమెక్కడా వంట చేసిన వాళ్ళం కాదు, మాకే ఒక వంట మనిషి ఉండేది. మా ఆయన బాగా సంపాదించి త్రాగుడుకు అలవాటు పడి అంతా అయిపోజేసి అప్పులు బాలు చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ పని ఒప్పుకున్నాను, అది మీలాంటి వారింట్లో అయితేనే. ఇక మీరు కుదరదంటే మానేస్తాను, చేతులు కడుక్కుని వెళ్లిపోయింది తిరుపతమ్మ. మర్నాడు ప్రొద్దుటే ఆమె కొడుకు వచ్చి 10 జీతం పట్టుకెళ్లాడు. ఇంకో రోజు సదానందం, శాంత నిన్న టీవీలో మా ఇంటి వంటలో బెంగళూరు పద్మ చికెన్ గోంగూర రెసిపీ చెప్పింది, రాసి పెట్టాను, రేపు ఆదివారం కదా ట్రై చేయరాదు? ఇంక నా వల్ల కాదు సార్, మీరు రియల్ ఎస్టేట్లో బిజీ, నేను ఇంటా బయట రియల్లీ

బిజీ. తరుణ్ జిమ్ క్రికెట్ సాఫ్ట్వేర్ లో బిజీ. సహనకు కోచింగ్ తోనే సహనం నశించిపోతుంది. ఇవన్నీ వెరసి ఈ శాంతకు శాంతము సహనము కరువయ్యాయి. నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నా, నాకు రెస్ట్ కావాలి. శాంత మాటల్లోనూ అసహనం. అలా అనద్దు శాంత, ఇంకో రెండేళ్లు పోతే నువ్వు ప్రొఫెసర్ అవుతావు, యూనివర్సిటీలో నీకు మంచి పేరుంది. ఈ కాంపిటేటివ్ రోజుల్లో మంచి జాబ్, మంచి పేరు లభించడం ఎంత కష్టమో నీకు తెలుసుగా, ఓదార్పుగా అన్నాడు సదానందం. జీతం ఎంతైనా ఇస్తాను, మంచి వంట మనిషి దొరికి చావడం లేదే, ఎంతమందిని ట్రై చేశామో కదా మళ్ళీ అన్నాడు. ఆ జీతమేదో నాకే ఇవ్వండి, మీకు మీ పిల్లలకు శుభ్రంగా వంట చేసి పెడతాను, ఇల్లు నీట్గా పెట్టుకుని ఇల్లాలుగా ఉంటాను. వాట్ మమ్మీ, నువ్వు వంట మనిషి అయిపోతావా? నీ పిహెచ్డీని వంటింటికి అంకితం చేస్తావా? మెడికల్ ఎంట్రన్స్ అయిపోగాని నేను నీకు హెల్ప్ చేస్తాలే, సహన తల్లిని చుట్టేసుకుని అంది. మంచి మాట, మెడిసిన్లో సీట్ రాకపోతే నువ్వు వంటలు నేర్చుకో, మనవే ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం. సాఫ్ట్వేర్ బూమ్ తగ్గిపోయిందిగా, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 6,000 పెళ్లిళ్ళు ఆగిపోయాట, ఇప్పుడే టీవీలో చెప్పారు, తరుణ్ సహనను ఆట పట్టించడానికి అన్నాడు. పోరా పో, ఆ రెస్టారెంట్లో నీకే చెఫ్ పోస్ట్, డ్రెస్ కూడా తయారు చేసుకో, హైటెక్ వంటలు, ఎక్స్పెరిమెంట్ చేద్దుగాని. సహన తరుణ్ తల మీద ముట్టంది, అంతా నవ్వుకున్నారు. ఇక ఫోన్ మోగింది. శాంత అందుకుంది, మేడం నేను కేశవదాసుని, అవతలి స్వరం. ఆ అంకుల్ బాగున్నారా? కరుణమ్మ ఆంటీ ఎలా ఉన్నారు? ఆమెకు పెరాలసిస్ వచ్చిందమ్మా, రెండు కాళ్ళు పడిపోయాయి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకు హార్ట్ బైపాస్ సర్జరీ అయిందమ్మా, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. కేశవదాస్ రిటైర్ ఆర్మీ మ్యాన్, షార్ట్ కమిషన్. శాంత తండ్రికి అకౌంట్స్ చూసేవాడు. కరుణమ్మ ఏఎన్ఎంగా జాబ్ చేసి ముందస్తు రిటైర్మెంట్ తీసుకుంది. శాంత తల్లికి ఇంటి పనిలో వంట పనిలో సాయం చేస్తుండేది. మీ అబ్బాయి ఎక్కడున్నాడు? డెహ్రాడూన్లో, ఆర్మీలోనే. వాడి నుండి మాకేమీ సాయం లేదమ్మా అన్నాడు బాధగా దాస్. అమ్మా శాంతమ్మ, నేను కరుణను, మీరంతా బాగున్నారా? ఆనంద్ బాబు వ్యాపారాలు ఎలా ఉన్నాయి? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారనుకుంటా. నీ జాబ్ ఎలా ఉంది? ఈసారి ఫోన్లో కరుణమ్మ. అంతా బాగున్నామంటీ, మీకు పెరాలసిస్ ఆటగైందని అంకుల్ చెప్పారు, చాలా బాధగా ఉంది. అంకుల్కి గుండె ఆపరేషన్ అయిందన్నారు. కష్టకాలం, మిమ్మల్ని ఒకసారి చూడాలనుంది, శాంతి చెప్పింది. మేమే రావాలని ఉన్నామమ్మా, ఇప్పుడు మీ సహాయం మాకెంతో అవసరం. ఫైనాన్షియల్గా పడిపోయాం, కొడుకు సహాయం నిల్, ఆపరేషన్కి నా ట్రీట్మెంట్కి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ పూడ్చుకుని పోయింది. మీరేదైనా పనిస్తే చేస్తాం. ఇదిగో మీ అంకుల్తోనే మాట్లాడమ్మా, కరుణమ్మ చెప్పింది. మేడం ఏ పనైనా చేస్తాం, నాకిప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది, బరువైన పనులు చేయలేను కానీ తేలికపాటి పనులు చేయగలను. తేలికపాటి పనులేముంటాయి అంకుల్ మా వద్ద? కనీసం మీ ఇంటి పని, వంట పని ఇవ్వండి, ప్రొద్దుటే వచ్చి సాయంత్రం వరకు అన్ని పనులు చేసి రాత్రికి ఇంటికొచ్చేస్తాం. మాకు 3 పూటల ఇంత తిండి దొరికితే చాలు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. జీతం మీ ఇష్టం, ఇంకెక్కడ మేం పని చేయలేం, మీరే దయచూపాలి, అభ్యర్థన పూర్వక ఆవేదన. మీ ఇద్దరి ఆరోగ్యం సరిగా లేదు, అంత బాధ్యత గల పనులా, ఆలోచిద్దాం, మీరు రండి. ఏం పర్వాలేదు, కరుణ వీల్ చైర్ మీదే కూర్చుని వంట పాత్రలన్నీ కడిగిస్తుంది, డైనింగ్ టేబుల్ సర్దుతుంది, వాషింగ్ మెషిన్ వేసేస్తే గుడ్డలు తీసి పెడుతుంది. ఆమె డైరెక్షన్తో నేను మీకు శుభ్రంగా వంట చేసి పెడతాను. 6 నెలల నుండి వంట నేనే చేస్తున్నాను, గార్డెనింగ్ కూడా చేస్తాను, వీలైతే ఆనంద్ బాబు అకౌంట్స్ కూడా చూస్తాను. ప్లీజ్ కాదనకంటమ్మా, మేము రేపు వస్తాం. ఫోన్ ఆగిపోయింది. సదానందానికి శాంత ఫోన్లో సంభాషణ వివరాలు చెప్పింది. ఆ ఓల్డ్మెన్ ఏం అకౌంట్స్ చూస్తాడు? రియల్ ఎస్టేట్ అకౌంట్స్ అంతా అనామత్తు బేరాలే, ట్యాక్స్ కన్సల్టెంట్గా సాధ్యం కాదు, గుణికాడు ఆనంద్. ఆ ఓల్డ్ కపుల్ చేత పనులు చేయించుకోకపోతే నెలకింత మనీ మనమే సహాయం చేయించగడాడి, అదెంతో హెల్ప్ కదా, సహన అంది. నో సిస్టర్, ఫ్రీగా దానంగా డబ్బిస్తానంటే అందరూ ఒప్పుకోరు, వాళ్ళదొక డిసిప్లిన్, పనిచేసి ఫలాలు ఆరగించు వారి సూత్రం, తరుణ్ అందుకున్నాడు. అవును అది నిజమే, తొత్తులా శ్రమించు దొరలా జీవించు అని పెద్దల మాట. సహన తరుణ్ చేయగలిపంది. శాంత తన పిల్లల్లో మొగ్గు తొడుగుతున్న వ్యక్తిత్వానికి మురిసిపోయింది. నీకు సహాయంగా ఉంటారనుకుంటే ఉంచుకో ఆనంద్ చెప్పి మొగలి రేకుల్లో మునిగిపోయాడు. భర్త లౌకిక వాదానికి సంతోషించింది శాంత. దాస్ దంపతుల ఔదార్యం,

ఆప్యాయత, వారి ఆత్మస్థైర్యం, ఆ గుండెల చప్పుళ్ళు శాంత మనసుకు ఎంతో ఉపశమనాన్నిచ్చాయి. అవును, నేను 2 ఏళ్లలో ప్రొఫెసర్ని అయిపోవచ్చు. సదానంద వ్యాపారం నిర్విఘ్నంగా సాగిపోతుంది. పిల్లలు చదువులు పూర్తి చేస్తారు. దేవుడు కరుణిస్తే ఎవరికి తెలుసు, కరుణమ్మ కాళ్ళు నిలబడొచ్చు, దాస్ ఆరోగ్యము మెరుగుపడొచ్చు. తన తల్లిదండ్రుల్ని తలపించే వాత్సల్యం, అనురాగ స్పర్శ తన ఇంటి ముంగిటికొచ్చేస్తోంది. ఆనందంతో శాంత కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ చెమ్మ ఆమె గుండెను తాకింది. మనసు చల్లబడింది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అనురాగ స్పర్శ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీరెక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4
1: శ్రోతలందరికీ ఆణిముచ్చాల కార్యక్రమానికి స్వాగతం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆబాల గోపాలాన్ని అలరించిన మధుర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఏ నటుడికి పాట పాడినా, ఏ భాషలో పాడినా వాళ్లే పాడారా అనిపించేలా మంత్రముగ్ధుల్ని చేసిన స్వర జ్ఞాని ఆయన. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉత్తరాది గాయకుల గొంతు వినడానికి అలవాటు పడిన హిందీ సినీ ప్రియులను అలరించడం అంత ఆషామాషీ కాదు. అయినా కూడా బాలు వారి గుండెల్లో పాగా వేశారు. మరుపురాని మధుర గీతాలెన్నో హిందీ చిత్రాల్లో ఆలపించి దేశ వ్యాప్తంగా శ్రోతలను అబ్బురపరిచారు. హిందీ చిత్రానికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కథానాయకుడి పాటలన్నీ బాలుతోనే పాడించాలని బాలచందర్ పట్టుబట్టి పాడించారు. ఆ పాటలు దేశవ్యాప్తంగా శ్రోతల్ని ఆకట్టుకోవడంతో బాలు పేరు దేశం నలుమూలలా మారుమ్రోగిపోయింది. ఇక మేనే ప్యార్ కియాలో ఆయన పాడిన పాటలు యువత గుండెలను ఉర్రూతలుగుంచాయి. ఆయన పాటలు సూపర్ హిట్, పెద్ద సెలబ్రిటీ హోదా. బాలులో ఆ దర్పం ఏనాడు కనపడలేదు. ఎంత నిండైన రూపమో అంత మెండైన మనసు. వినయ సంపన్నుడు, ఎలా ఉండాలో ఆచరణలో చూపించారు. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆయనకు ఎనలేని గౌరవం మక్కువ. బాలుగారి గురించి ఒకటా రెండా అనేక విశేషాలు చెప్పుకోవచ్చు. ఆయన వ్యక్తిత్వం అటువంటిది. ఈనాటి ఆణిముచ్చలు కార్యక్రమంలో ఇప్పుడు బాలుగారు పాడిన పాటలు విందాం. ఆణిముచ్చల కార్యక్రమంలో ముందుగా జె మహేంద్రన్ దర్శకత్వంలో 1981 జూన్ నెలలో విడుదలైన చిత్రం మౌన గీతం. ప్రతాప్ పోతన్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన చెలిమిలో వలపురాగం పాటు వింటారు. గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం

పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఇళయరాజా స్వరపరిచిన చెలిమిలో వలపురాగం పాట విన్నారు కదా. తర్వాత పాట ఆర్ త్యాగరాజన్ దర్శకత్వంలో రజనీకాంత్, సుజాత జంటగా నటించిన 1980 నాటి చిత్రం మాయదారి కృష్ణుడు. ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన చెంగావి పంచికట్టి పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: మాయదారు కృష్ణుడి చిత్రం నుంచి పాట విన్నారు కదా. ఇప్పుడు తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు, జయప్రద జంటగా నటించిన చిత్రం యమగోళ. 1977 అక్టోబర్ లో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఆడవే అందాల సురభామిని పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
0: యమగాలు చిత్రం నుంచి ఆడవే అందాల సురభామిని పాట విన్నారు కదా. తర్వాత పాట కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో ఎన్టీ రామారావు, జయసుధ జంటగా నటించిన చిత్రం యుగంధర్. 1979 నవంబర్ విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన నా కోసమే మీరొచ్చారు పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఇళయరాజా.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
1: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
0: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పనిలేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.
2: యుగంధర్ చిత్రం నుంచి నా కోసమే మీరొచ్చారు పాట విన్నారు కదా. ఇప్పుడు కె బాపయ్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు, జయప్రదా జంటగా నటించిన చిత్రం యుగ పురుషుడు. ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలు గానం చేసిన ఇడిగిడుగో మన హీరో పాట వింటారు. రచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్. 1978లో వచ్చిన ఈ చిత్రం నుంచి ఈ పాట వినండి.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిస్నర్స్, కొందరు నవ్వు చూస్తే మన మనసు తేలికైపోతుంది. ఆ కళ్ళల్లో ఉండే అమాయకత్వం, ఆ పక్కింటి అబ్బాయి లాంటి లుక్ చూస్తే థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమను తాము స్క్రీన్ పై చూసుకున్నట్లు ఫీల్ అయ్యేవారు. కొత్త శతాబ్దం 2000 ప్రారంభంలో టాలీవుడ్ లోకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక తుఫాన్లా దూసుకొచ్చి వరుసగా 3 సంచలన విజయాలతో హ్యాట్రిక్ హీరోగా సౌత్ ఇండస్ట్రీలోని లవర్ బాయ్గా ఒక వెలుగు వెలిగిన మనందరి ప్రియమైన నటుడు ఉదయ్ కిరణ్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ జీవిత విశేషాలు తెలుసుకుందాం. 1980 జూన్ 26 జన్మించిన ఉదయ్ కిరణ్ పూర్తి పేరు వజ్రనాభం ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీలో ఏ విధమైన గాడ్ ఫాదర్ లేకుండా కేవలం మోడలింగ్ రంగం నుండి డైరెక్టర్ తేజ కంటిలో పడి వెండి తెరకు పరిచయమయ్యాడు. 2000 సంవత్సరంలో వచ్చిన చిత్రం సినిమా అప్పట్లో ఒక సంచలనం. కేవలం చిన్న బడ్జెట్తో కొత్త నటీనటులతో వచ్చిన ఆ సినిమా యువతను ఎంతగానో ఆకట్టుకుంది. అందులో కాలేజ్ కుర్రాడిగా ఉదయ్ కిరణ్ చూపించిన అమాయకత్వం, లవ్ అండ్ ఎమోషన్స్ ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతినిచ్చాయి. మొదటి సినిమాతోనే ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ క్రేజ్ని ఆకాశానికి తీసుకెళ్లిన సినిమాలు ఆ తర్వాత వచ్చాయి. తేజ దర్శకత్వంలోనే వచ్చిన నువ్వు నేను చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రేమ కోసం తప్పించి ఒక రిచ్ కాలేజ్ స్టూడెంట్గా ఉదయ్ కిరణ్ పండించిన యాక్టింగ్, ఎమోషన్స్ థియేటర్లో జనాలను కన్నీళ్లు పెట్టుకునేలా చేశాయి. ఈ సినిమాలోని నటనగాను అత్యంత చిన్న వయసులోనే ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డును అందుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. చిరంజీవి గారి లాంటి అగ్ర హీరోలున్న కాలంలో ఒక కొత్త కుర్రాడు ఫిల్మ్ఫేర్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఆ వెంటనే వచ్చిన మనసంతా నువ్వే సినిమాతో టాలీవుడ్లో తిరుగులేని హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఇందులోని తునీగా తునీగా పాట ఈరోజుకి మన రేడియోలో ప్రతి ఒక్కరి ఫేవరెట్. ఇక్కడ మనసంతా మూవీ నుంచి తునీగా తునీగా పాట ప్లే చేయండి. ఇక తర్వాత వచ్చిన కలుసుకోవాలని, శ్రీరామ్ సినిమాలతో మాస్ ఆడియన్స్ సైతం

లవర్ బాయ్గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. మరి తెలుగులోనే కాకుండా లెజెండరీ డైరెక్టర్ కె బాలచంద్ర గారి దృష్టిలో పడి తమిళంలో పొయ్యి అనే సినిమా ద్వారా కోలీవుడ్లో కూడా అడుగుపెట్టాడు. మరి ఉదయ్ కిరణ్ సినిమాలో ఉన్నాడు అంటే ఆ సినిమాలో ఖచ్చితంగా మంచి మ్యూజిక్, అందమైన లవ్ స్టోరీ ఉంటుందని ప్రేక్షకులు నమ్మేవారు. మరి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినప్పటికీ వెండితెరపై ఉదయ్ కిరణ్ పలికించిన ఆ స్వచ్ఛమైన నవ్వు, ఆ ఎమోషనల్ కళ్ళు తెలుగు సినిమా ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఉదయ్ కిరణ్ అనగానే చాలా మంది కేవలం లవర్ బాయ్ పాత్రల్ని గుర్తు చేసుకుంటారు. కానీ ఆయన సినిమాలను, ఆయన ఎంచుకున్న పాత్రలను కాస్త లోతుగా గమనిస్తే ఒక నటుడిగా ప్రతి పాత్రలోనూ ఆయన చూపించిన ఈజ్, ఆయా సిచ్యువేషన్కి తగ్గట్లుగా పండించిన హావభావాలు అద్భుతంగా ఉంటాయి. ఉదయ్ కిరణ్ తొలి మూడు చిత్రాలు తెలుగు ఇండస్ట్రీలో లవ్ స్టోరీలకు కొత్త రూపాన్నిచ్చాయి. మరి ఇందులో ఆయన పోషించిన పాత్రలు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. మరి చిత్రంలో రమణ మొదటి సినిమాలోని చాలా వెచ్చురుడు పాత్ర పోషించాడు. టీనేజ్ వయసులో తెలియకుండా చేసే పొరపాట్లు, ఆ తర్వాత ఎదుర్కొనే భయాలు, బాధ్యతలను మూసే ఒక సగటు మధ్యతరగతి కాలేజ్ కుర్రాడిగా ఉదయ్ కిరణ్ చూపించిన అమాయకత్వం ప్రతి ఒక్కరిని కదిలించింది. ముఖ్యంగా భయంతో కూడిన హావభావాలు పలికించడంలో ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది. ఇక నువ్వు నేనులో రవి, మరి సినిమాలో ఆయన పాత్ర చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అపారమైన డప్పుండి తండ్రి ప్రేమకు నోచుకొని ఒక జల్సారాయుడైన కాలేజ్ స్టూడెంట్గా, ఆ తర్వాత ఒక పేదమ్మాయి ప్రేమలో పడి ఆ ప్రేమ కోసం తండ్రిని ఎదిరించే పంతం ఉన్న ప్రేమికుడిగా ఉదయ్ కిరణ్ అద్భుతమైన నటను కనబర్చాడు. ఇక క్లైమాక్స్ ఇళ్లలో క్లాస్ రూమ్లో గాయాలతో నిలబడి ఆయన మాట్లాడే సీన్లో నటనకు గానీ ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది.

ఇక మనసంత నువ్వేలు చిన్ననాటి స్నేహితురాలి కోసం తన ప్రేమ కోసం ఎదురుచూసే ఒక ఎమోషనల్ ప్రేమికుడి పాత్రది. మరిందరూ ఒక సాధారణ పల్లెటూరు కుర్రాడు చంటిగా, ఆ తర్వాత సిటీకొచ్చి పెద్ద జర్నలిస్ట్ అయిన వేణుగా రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడు. మరి ఈ సినిమాలో సెంటిమెంట్ సీన్లలో ఆయన కళ్లల్లో చూపించిన ఆత్రుత థియేటర్లలో ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించింది. కేవలం సాఫ్ట్ లవ్ స్టోరీలే కాకుండా తనలోని యాక్షన్ కోణాన్ని కూడా ఉదయ్ కిరణ్ చాలా చక్కగా ఆవిష్కరించుకున్నాడు. మరి శ్రీరామ్లో ఉదయ్ కిరణ్ కెరీర్లోని ఇదొక పక్కా మాస్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ పాత్ర. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే బలమైన ఆశయం ఉండి అన్యాయాలను సహించని ఒక ఆవేశం ఉన్న యువకుడిగా ఇందులో కనిపిస్తాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయటకు వచ్చి రౌడీలపై తిరగబడే సీన్లలో పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్ మాస్ ఆడియన్స్ కి ఒక కొత్త ఉదయ్ కిరణ్ ను పరిచయం చేసింది. మరి కలుసుకోవాలని రవి ఈ సినిమాలో డాన్స్ల పరంగా ఉదయ్ కిరణ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు. మరి నికార్స్ అయిన ప్రేమికుడిగా నటిస్తూనే లవ్ లో వచ్చే పెయిన్ ని భరిస్తూ సాగే పాత్రలో ఆయన చూపించిన నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. నీ స్నేహంలో మాధవ్, ఎంఎస్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఉదయ్ కిరణ్ నటనకు ఒక మొక్కుటాయ మానం లాంటిది. స్నేహితుడి కోసం తన ప్రాణాల కంటే ఎక్కువైన ప్రేమను సైతం త్యాగం చేసి ఒక నిష్కల్మషమైన స్నేహితుడిగా ఆయన పాత్ర ఉంటుంది. మరి ఇందులో ఆర్తి అగర్వాల్ జయం రవితో కలిసి ఆయన పండించిన ఎమోషన్స్, ఫ్రెండ్షిప్ వాల్యూస్ సినిమాను ఒక క్లాసిక్గా నిలబెట్టాయి.

ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు కావలసిన స్వచ్ఛతను, ఎమోషన్ను తన నవ్వుతో కళ్ళతోని పలికించడం ఉదయ్ కిరణ్ నటనలోని గొప్పతనం. అందుకే ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ యువత గుండెల్లో అంతలా గుర్తుండిపోయాయి. సినిమా పరిశ్రమలో గ్లామర్ ఉంటుంది. గ్లామర్తో పాటే ఎన్నో రకాల గాసిప్స్, వివాదాలు కూడా సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ అంత పెద్ద స్టార్డమ్ని ఓవర్నైట్ చూసి కూడా ఎక్కడా తలబిరుసుతనం చూపించకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిన ఒక అరుదైన నటుడు ఉదయ్ కిరణ్. ఏ రోజు ఏ ఒక్క వివాదానికి తావు లేకుండా ఎంతో క్రమశిక్షణతో నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయి పరిశ్రమలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకున్న నిజమైన జెంటిల్మెన్ మన ఉదయ్ కిరణ్. స్టార్ హోదా తలకెక్కించుకోకుండా నేల విడవని సాములా సాగిన ఆయన వ్యక్తిత్వం పరిశ్రమలో ఆయనకెంతో మంది అభిమానుల్ని, ఆత్మీయుల్ని సంపాదించి పెట్టింది. ఓ కొత్త కుర్రాడొచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంటే అప్పట్లో టాలీవుడ్ మొత్తం ఆయన వైపు చూసింది. మరలాంటి సమయంలో ఎవరికైనా కాస్తంత అహంకారం రావడం సహజం. కానీ ఉదయ్ కిరణ్ మాత్రం ఎప్పుడు తనను తాను ఒక పెద్ద స్టార్లా భావించలేదు. సెట్స్ కొస్తే ప్రతి ఒక్కరిని పలకరించడం, లైట్ బాయ్ నుండి ప్రొడ్యూసర్ వరకు అందరితో ఒకేలా ఎంతో మర్యాదగా ప్రవర్తించడం ఆయన నైజం. మరి అప్పట్లో సినిమా పత్రికల్లో కానీ మీడియాలో కానీ ఉదయ్ కిరణ్ ప్రవర్తన గురించి ఎక్కడా ఒక్క చిన్న నెగిటివ్ కామెంట్ కూడా వచ్చేది కాదు. తన చుట్టూ ఎలాంటి వివాదాలు లేకుండా కేవలం తను నమ్మిన నటనపైనే పూర్తి దృష్టి పెట్టేవాడు ఉదయ్ కిరణ్. మరి దర్శకుడు తేజ గారు కానీ, ఎంఎస్ రాజు గారు కానీ, ఆయనతో పనిచేసిన ఏ ఒక్క టెక్నీషియన్ని అడిగినా ఉదయ్ కిరణ్ గురించి చెప్పే మొదటి మాట క్రమశిక్షణ. ఇచ్చిన టైంకి షూటింగ్కి రావడం, డైరెక్టర్ ఏం చెప్తే దానికి 100% అంకిత భావంతో లీనమైపోవడం ఆయనకి అలవాటు. నువ్వు నేను సినిమాలో క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ కోసం ఆయన పడిన శ్రమ చూసి యావత్ యూనిట్ అప్పట్లో ఆశ్చర్యపోయింది. ఇండస్ట్రీలోని అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ఉదయ్ కిరణ్ క్రమశిక్షణని, ఆయనలోని వినయాన్ని చూసి ఎన్నో సందర్భాల్లో

ఎన్నికలపై అభినందించారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంతటి డిసిప్లిన్ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు అంటూ పెద్దలందరితో శభాష్ అనిపించుకున్నాడు. రాకెట్ వేగంతో స్టార్డమ్కి వెళ్లిన పతనాలను చూసిన ఆయన వ్యక్తిత్వంలో ఆ స్వచ్ఛత, ఆ క్రమశిక్షణ ఎక్కడా మారలేదు. అందుకే తెలుగు సినిమా హిస్టరీలో వివాదం లేని ఒక ప్యూర్ లవర్ బాయ్గా ఉదయ్ కిరణ్ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

0: తాకుతున్నాయని ఆశిస్తున్నాం. మరి జీవితంలో కొన్ని ముగింపులు అస్సలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి ఒక్కరిని నవ్వించిన ఆ పెదవులు, ప్రతి ప్రేమికుడు గుండె చప్పుడైన ఆ స్వచ్ఛమైన కళ్ళు అంత త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోతాయని ఎవ్వరూ అనుకోలేదు. ఉదయ్ కిరణ్ మరణం యావత్ తెలుగు చలన చిత్ర ప్రపంచాన్ని, ఎన్నో కోట్ల మంది అభిమానుల హృదయాల్ని తీవ్రంగా కలచివేసింది. ఆ వార్త విని కన్నీరు పెట్టని ప్రేక్షకుడు, దుఃఖించని ఇల్లు ఆనాడు తెలుగు రాష్ట్రాల్లో లేదంటే అతిశయోక్తి కాదు. వెండితెరపై ఎన్నో ప్రేమ కావ్యాలను పండించిన ఆ లవర్ బాయ్ తన జీవితాన్ని ఇంతటి విషాదాంతంతో ముగిస్తాడని ఎవరూ ఊహించలేదు. 2014 జనవరి 2వ తేదీ రాత్రి టాలీవుడ్ చరిత్రలోని ఒక నల్లటి రోజుగా మిగిలిపోయింది. ఎలాంటి వివాదాలు లేని, ఎంతో క్రమశిక్షణ కలిగిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త వినగానే మొదట ఎవరూ నమ్మలేకపోయారు. ఆ తర్వాత అది నిజమని తెలిసాక ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. థియేటర్లలో ఆయన్ని తమ సొంత అన్నలా తమ్ముడిలా భావించిన లక్షలాది మంది యువతీ యువకులు ఆ వార్త విని బోరణ విలపించారు. సినిమా రంగంలో ఎంతో మంది నటులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఉదయ్ కిరణ్ వెళ్లిపోతూ కోట్ల మంది గుండెల్లో ఒక తెలియని వెలితిని, ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ మరణం ఇచ్చిన గాయం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎక్కడో ఒక చోట తలుచుకున్నప్పుడల్లా కన్నీరు తెప్పిస్తూనే ఉంటుంది. మనుషులు వెళ్ళిపోవచ్చు, కానీ వారు సృష్టించిన కళ ఆ అపురూపమైన జ్ఞాపకాలు ఎప్పటికీ అమరంగానే ఉండిపోతాయి. ఉదయ్ కిరణ్ ఈ భూమిపై లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన రమణగా, రవిగా, చెంటీగా, మాధవ్గా ఆ స్వచ్ఛమైన చిరునవ్వుతో మన టీవీ స్క్రీన్స్పై మన గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. మనకు లవర్ బాయ్ అంటే గుర్తొచ్చే మొదటి ముఖం ఎప్పటికీ ఆయనే. ఆ నటుడికి, ఆ ప్యూర్ సోల్కి మన సిల్వర్ స్క్రీన్ తరపున కన్నీటి నివాళులు అర్పించుకుందాం. లిజనర్స్, మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ఈరోజు నటుడు ఉదయ్ కిరణ్ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రో ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తుంది. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773. డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, పిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బుల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-565858.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండీ పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి

0: ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమరం.
1: ఫోన్ 0881622354.
0: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి పచ్చ, కెంపు, నీలం, ఎగేట్, క్యాటై, లాపిస్ లాజులీ, మరి ఇవన్నీ రత్నాలు ఉపరత్నాల పేర్లే కాదండోయ్, మరి బజార్లోకి కొత్తగా వస్తున్న రత్నాల సబ్బుల పేర్లు కూడా. మరి వింటుంటేనే కొత్తగా ఉంది కదా, మరి మహిళలకు ఆకర్షించేలాగా కూడా ఉంటున్నాయండి. మరి ఈ రత్నాల సబ్బులేంటో ఇప్పుడు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. రత్నాలు తెలుసు, అలాగే మనకి సబ్బులు తెలుసు. మరి ఈ రత్నాల సబ్బులేంటి అని అనుకుంటున్నారు కదండి. అవునండి, రత్నాల సబ్బులే. మరి వాటిని జెమ్ స్టోన్ రాక్ సోప్స్ లేక రాక్ సోప్స్ అని అంటారట. మరి అచ్చంగా ఏదో ఒక రత్నాన్ని లేదా ఒక రకం రాయిని పోలి ఉండేలా తయారవటమే వీటి ప్రత్యేకత. మరి పురుషులందు పుణ్యపురుషుల్లా సబ్బుల్లో ఈ సబ్బులు కాస్త భిన్నమైనవేనండి. మరి రాక్ సోప్ అనగానే ఇదేదో ప్యూమిస్ లా కాళ్ళు రుద్దుకునేందుకో మట్టి వదిలించుకునేందుకో వాడే రాయిలాంటివి అనుకోకండోయ్. మరి ఇవి కూడా మామూలుగా మనం మొహం కడుక్కునేందుకు, స్నానం చేసేందుకు వాడే సబ్బుల్లాంటివే. అయితే ఇవి సాధారణ సబ్బుల కన్నా తక్కువ గాఢత, అంటే మైల్డ్ సోప్ కలిగి ఉంటాయి. మరి అందువల్ల సున్నితమైన చర్మతత్వం ఉన్న వాళ్ళకి ఇవి బాగా నప్పుతాయి. మరి అదేవిధంగా మహిళలకైతే ఇంకా బాగా నచ్చుతాయి అని వీటిని తయారు చేసిన వారు చెబుతున్నారు. మరి వీటి నొరక కూడా సాధారణ సబ్బుల కన్నా తక్కువగా ఉండి మృదువుగా ఉంటుందటండి. మరి ఈ రకం సబ్బులను మట్టి సారంతో పాటు కలబంద, క్యామోమైల్, లావెండర్, విటమిన్ ఇ, బాదం నూనె, గ్లూకోస్, గ్లిజరిన్, వనమూలికల సారం, కొన్ని రకాల పరిమళాలు కలగలిపి తయారు చేస్తారటండి. మరి ఇంతకుముందు ఇళ్లలోని వస్తువులను అవసరాలకు మాత్రమే వాడేవాళ్ళు. మరి ఇప్పుడు కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి తలుపుకు వేసే పరదా దాకా అన్నీ కూడా సృజనాత్మకంగా అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. మరి అలాగే రోజువారీ వాడే సబ్బులు కూడానండి. మరి అందుకే రకరకాల ఫ్లేవర్లలో, అందమైన వర్ణాలలో ఆకట్టుకునేలాంటి సబ్బులెన్నో కూడా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఈ ట్రెండ్కు అనుకూలంగా అచ్చంగా అందమైన అరుదైన రత్నాల్లా కనిపించే రాక్ సోప్లను తయారవుతున్నాయి కూడండి. మరి ఇటు వజ్రాలు మొదలుకొని పుష్యరాగం, గోమేధికం, పగడం, పచ్చ, కెంపు, నీలం లాంటి సాంప్రదాయక రత్నాలు, అదేవిధంగా అమెథిస్ట్, టర్కోయిస్, క్యాటై, లాపిస్ లాజులీ లాంటి ఫ్యాషనబుల్ ఉపరత్నాల దాకా అన్ని రకాల రాళ్లను పోలినవి వీటిలో తయారు చేస్తున్నారండి. మరి కేవలం రత్నాలే కాదు, శాండ్ స్టోన్ మార్బుల్ లాంటి ఇతర తరహా రాళ్లను కూడా పోలిన సబ్బులు ఉత్పత్తి చేస్తున్నారు. మరి గ్లిజరిన్తో తయారై గాజుల వివిధ రంగుల్లో పారదర్శకంగా ఉండే ఇవి నీటిలో తడిసినప్పుడు మెరుస్తూ మరింత అందంగా కనిపిస్తూ వాడేవాళ్లకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. మరి వీటిని సాధారణ సబ్బుల్లా నాలుగు పలకలు, కోడిగుడ్డు ఆకారాల్లో కాకుండా అచ్చం రాళ్లను కత్తిరించినట్టే ప్రత్యేకమైన ఆకారం ఏమీ లేకుండా తయారు చేస్తారటండి.

0: మెలిసినాస్ ఫ్యాషనబుల్ స్నానాల గదుల్లో కూడా అలంకరణ వస్తువుగాను వాడుతున్నారు. మరి ధరలు మరీ ఆకాశం అంటేలాను ఉండటం లేదు కాబట్టి రత్నాల సబ్బులను మరము ఓ రుద్దు రుద్దుకోవచ్చు. ఏమంటారండి మెలిసినాస్, ఇప్పటి వరకు రత్నాల్లో ఉండే సబ్బుల గురించి తెలుసుకున్నారు కదా? మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ మలిస్నెస్. మనకి ఎంతగానో నచ్చే ప్రకృతి అందాలను మన ఇంటి కిటికీలకే పరదాలుగా కట్టేస్తే మరి అవి నిత్యం మన కళ్ళ ముందే కదలాడుతూ ఎంత బాగుంటుందో కదా. మరి అందుకోసమేనండి ఈ మధ్య డిజిటల్ ప్రింటెడ్ కర్టన్లు ముఖ్యంగా మన మహిళల కోసం వచ్చేస్తున్నాయి. మరి మహిళల కోసం ఎందుకని అన్నారు అని అనుకుంటున్నారు కదండి. మరి 24 గంటలు చాలా మంది మహిళలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి బయట ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించాలి అని అనుకుంటూ ఉంటారు కదా. మరి బయటకు వెళ్ళలేకపోయినా ఇంట్లోనే ఆ అందాలను ఆస్వాదించడానికి ఇలాంటి పరదాలు వచ్చేస్తున్నాయండి. మరి ఈ గృహాలంకారణలో సరికొత్తగా మెరుస్తున్న ఈ కర్టన్ల గురించి ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ఎండ రాకుండా ఉండేందుకో, బయటకు కనిపించకుండా ఉండేందుకో కిటికీలకు పరదాలను వేలాడదీసేవారు. తర్వాత అవి గృహాలంకారంలో భాగంగా మారాయి. మరి దాంతో నిలువు చారలవో, గడులున్నవో కర్టెన్లుగా అలంకరించడం ప్రారంభించారు. మరి ఇదంతా పాత కథ కదండి. మరి ఇప్పుడు ఫోటోగ్రఫీ ఆర్ట్, డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీ కలకలిసి అందాల పరదాలుగా మారి ప్రకృతి ప్రేమికుల్ని మరో లోకంలో విహరింపచేస్తున్నాయండి. పూలు, పండ్లు, జంతువులు, ప్రకృతి దృశ్యాలు, నగరాలు, రాజభవనాలు, సాగర తీరాలు, నీలి జలాలు, ఎగిరే పక్షులు, సీతాకోకచిలుకలు, ఇలా ఒకటేమిటి ఫోటోలు, పెయింటింగుల రూపంలో బంధించినవి, చిత్రించినవి అన్ని కూడా డిజిటల్ ప్రింటింగ్ ద్వారా కిటికీ తెరల మీద కలకలలాడుతున్నాయండి. మరి కర్టెన్లోనే ఈ అందాలను చొప్పించడం వల్ల ఇంటి గోడలను ఫోటోలతోనూ కళాఖండాలతోనూ అలంకరించాల్సిన పని లేదండి. కేవలం డిజైనర్ వాల్పేపర్ల అవసరం కూడా ఉండదు. మరి నచ్చిన దృశ్యాలని, రంగుల్ని ఎంపిక చేసుకోవచ్చు కూడా. మరి వాల్ పెయింటింగుల మాదిరిగా కాకుండా ఈ కర్టెన్లను ఇష్టమైనప్పుడు మార్చుకోవచ్చు కూడా. మరి అందువల్ల గది నిత్య నూతనంగా కనిపిస్తుంది, మనసుకి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మరి ఆకుపచ్చని పచ్చిక బయళ్లతో కూడిన కర్టెన్లను చూడటం వల్ల కంటి చూపు బాగుంటుంది కూడా. మరి అదే విధంగా నీలిరంగు సాగర జలాలను చూడగానే మనసు ఆనంద సాగరమే అవుతుంది. మరి గోడల రంగులు మరీ పేవలంగా ఉంటే ప్రకాశవంతమైన రంగుల కర్టెన్లతో ఇంటిని అందంగా కనిపించేలా కూడా చేసుకోవచ్చు లిజనర్స్. మరి దాంతో పెద్దగా ఫర్నిచర్ లేకపోయినా సరే గది ఆడంబరంగా ఉంటుంది. మరి ఇంట్లోనే కాదండి, అరుదైన ఫోటోలు, చిత్రాలతో వస్తున్న ఈ డిజీ పరదాలను ఆఫీస్ లోనూ అలంకరించుకోవచ్చు కూడా. మరి ఓవైపు ఫైళ్లతో కుస్తీ పడుతూనే అందాల ప్రకృతిలో విహరిస్తున్న అనుభూతిని పొందవచ్చు. మలిస్నర్స్ వేసేస్తారా ఈ అందాల పరదాలు? మలిస్నర్స్ ఇప్పటి వరకు ఈ అందాల పరదాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిస్నింగ్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజనర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం వచ్చేసి జింగా యాకుడి. వింటుంటేనే కొత్తగా ఉంది కదండి. కొత్తగా ఏం లేదండి, రొయ్యల కూర, కోడి వేపుడు, చేప బిర్యానీ, మటన్ మసాలా, వారివ్వా మాంసాహార ప్రియులకు బ్రహ్మాండమైన విందు. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీటిల్లో ఒకటైన జింగా అంటే రొయ్యల డిష్ అండి ఇది. మరి దీన్ని చేయడానికి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే రొయ్యలు 1 కిలో తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి 50 గ్రాములు, ఉల్లిపాయలు 1/2 కిలో, కొబ్బరి చిప్ప 1, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, చిరోంజి 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, పెరుగు 200 గ్రాములు, కొత్తిమీర

ఒక కట్ట, పుదీనా ఒక కట్ట. మరి అదేవిధంగా ఉప్పు తగినంత అండ్ నూనె 6 టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. మరి అసలు జింగ యాకుడి తయారు చేసే విధానానికి వస్తే, రొయ్యల పొట్టు తీసేసి 3-4 సార్లు కడుక్కోవాలి. ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. మరి ఆ తర్వాత జీడిపప్పు, చిరోంజి పప్పు, కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. మరి అందులోనే పసుపు కారం కలిపి కూడా ఉంచుకోవాలండి. మరి ఆ తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత రొయ్యల్ని మెల్లగా కదుపుతూ వేయించిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే గట్టి పడిపోతాయి, ఇది గుర్తుంచుకోండి. మరి మిగిలిన నూనెలో ఉల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగాక జీడిపప్పు ముద్ద, పెరుగు వేసి కలుపుకోవాలండి. ఆ తర్వాత గ్లాసు నీళ్లు పోసి ముద్దలా అయ్యే వరకు 10 నిమిషాలు ఉడికించాలి. మరి అప్పుడు వేయించిన రొయ్యలు వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తురుము, పుదీనా తురుము వేసి దించుకోవాలి. అంతేనండి జింగ యాకుడి రెడీ అయిపోయినట్లే. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ కొత్త రకమైన డిష్ ని త్వరగా ట్రై చేసి చూసేయండి. లిజనర్స్, ఇదండి ఈరోజు మన మహిళా కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే ఆఫ్రీన్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

FM 90.4. గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవాలో ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. ఫైబ్రోమయాలజీ అంటే కండరాల నొప్పి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ప్రైమరీ, ఇందులో కండరాల నొప్పి వేరే ఇతర కారణాల వల్ల రాదు. రెండవది సెకండరీ, ఇందులో ఇతర వ్యాధులు లేదా ఇతర కారణాల వలన కండరాల నొప్పి వస్తుంది. ఫైబ్రోమయాలజీ ఆ లక్షణాలు తెలుసుకున్నట్లయితే, కండరాలు కుదించిపోయినట్లు అనిపించడం, కండరాలు కొంకర్లు పోవడం, నిద్ర లేచిన తర్వాత అలసటిగా ఉండడం, నీరసంగా అనిపించడం, శరీరం శక్తి కోల్పోయినట్లు అనిపించడం, కండరాల నొప్పి, మెడ వెన్ను భుజాలు మొదలైనవి సున్నితంగా ఉండడం, నిద్రలేమి ఉదయం లేచిన వెంటనే కండరాలు బిగుదుగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రోమయాలజీ ఆ కారణాలు తెలుసుకున్నట్లయితే, రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, అడ్రినల్ సమస్యలు, శరీరంలో కాల్షియం నిల్వలు తక్కువగా ఉండడం, న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన సమస్య, అతిమూత్ర లేదా డయాబెటీస్. అలాగే నిర్ధారణ పరీక్షల గురించి తెలుసుకున్నట్లయితే, సిబిపి, ఈఎస్ఆర్ T3 T4, TSH, సిరం కాల్సియం, RBS, FPS, PLBS, అడ్రినల్ గ్రాండ్ పరీక్షలు, స్లిప్ ఆఫ్నియా పరీక్షలు. ఫైబ్రోమయాలజీ హోమియో చికిత్సల గురించి తెలుసుకున్నట్లయితే, బ్రయోనియా, శరీరంలో ఉన్న అన్ని కండరాలు నొప్పిగా ఉంటాయి, నొప్పిగుచ్చినట్లు కోస్తున్నట్లు ఉంటుంది. ఈ నొప్పి కదలికలు ఎక్కువగా ఉంటుంది, దాహం ఎక్కువగా ఉంటుంది. ఇది దృఢంగా ఉండి నల్లగా ఉండే వారికి మంచి మందు. రాష్టాక్స్, ఇది అధిక శ్రమ, అధిక బరువు ఎత్తడం వంటి పనులు చేసిన తర్వాత వచ్చే సమస్యలకు మంచి మందు. ఇది ముఖ్యంగా కీళ్ళు కండరాల మీద బాగా పనిచేస్తుంది. కీళ్ళ వాపు, నొప్పి, చల్లగాలిని భరించలేరు, కాళ్ళు పట్టినట్లు ఉంటాయి, సయాటిక, కుదురుగా ఒక చోట కూర్చోలేరు, తిమ్మిరిలు మొదలైన సమస్యలు ఉంటాయి. అలాగే కాల్చికం, ఇది ముఖ్యంగా కండరాలు, కీళ్ళు, కీళ్ళ చుట్టూ ఉండే పొరల మీద మంచి ప్రభావం చూపుతుంది. వాత రోగం తత్వం కలవారికి కీళ్ళ నొప్పి, వాపు, శరీరం లోపల చల్లగా ఉండడం, రాత్రి ఎక్కువసేపు నిద్ర మెలకుగా ఉండడం, చేతులు కాళ్ళకు పిన్నెలతో గుచ్చినట్లుగా అనిపించడం, తిమ్మిర్లు కీళ్ళు పట్టినట్లు ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఫార్మికా రూపా, ఇది వాతారోగం ఉన్నవారికి మంచి మందు. కీళ్ళు పట్టినట్లు ఉండడం, కదలికలు కష్టంగా ఉండడం, కుడిపక్క సమస్యలు అధికంగా ఉండడం, మలబద్ధకం, మల విసర్జనకు ముందు బొడ్డు చుట్టూ నొప్పి, కండరాలు అలిసినట్లు, వాటి స్థానం నుండి విడిపోయినట్లు అనిపించడం, నీరసం, నొప్పికొచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. మరి ఇంకొన్ని

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం.

0: ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్లజోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యూవి కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. కాల్మియా ఇది రుమాటిక్ సమస్యలకు మంచి మందు. నరాలు నొప్పి, నొప్పి శరీరం పైభాగం నుంచి కింది భాగానికి వెళ్తుంది. తిమ్మిర్లు, నొప్పులు ఒక చోట నుంచి ఇంకొక చోటికి మారుతుండడం. మెడ నొప్పి, చేతుల నొప్పులు, నడు నొప్పి, కుడిభుజం, మోకాళ్ళు, పాదాల నొప్పి, నీరసం, నొప్పులు గుచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి చల్లగాలికి కదలికలకు ఎక్కువ అవుతాయి. ఆర్నిక ఇది గాయాలు తగిలిన తర్వాత వచ్చే సమస్యలకు మంచి మందు. శరీరం సున్నితంగా ఉండి స్పర్శని తట్టుకోలేరు. వారు పడుకున్న ప్రదేశం గడ్డిగా అనిపించి కదులుతుంటారు. చిన్న పనులకే తొందరగా అలచట రావడం, ఒంటరిగా ఉండాలనుకోవడం, వాతరోగం, నడు నొప్పి, తొందరగా బెనకడం లేదా వాటి స్థానం నుంచి కదిలినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. అర్సనికం ఆల్బం వీరు అధిక ఆందోళన కలిగి విశ్రాంతి లేని మరణమన్న ఒంటరితనం అన్న భయం, మందులు వాడి ఉపయోగం లేదు అని భావించడం, స్వార్థం, పిరికగా ఉండడం, చాలా పొదుపుగా ఉండడం, శరీరం వణకడం, మెలితిరిగినట్లు అనిపించడం, నీరసం, బరువు, పాదాల వాపు, నొప్పులు, మండినట్లు అనిపించడం, అధిక దాహం వంటి లక్షణాలు ఉంటాయి. మరి చివరిగా లైకోపోడియం, ఉత్సాహంగా లేకపోవడం, ఒంటరిగా ఉండడానికి భయం, కొత్త పనులు చేయడానికి ఇష్టపడకపోవడం, సున్నిత స్వభావం కలిగి ఉండడం, మతిమరుపు, మాట్లాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు తప్పు పదాలు పలకడం, తిమ్మిర్లు, కాళ్ళు నొప్పి, చేతులు బరువుగా ఉండడం, కుడిపక్క సమస్యలు ఎక్కువగా ఉండడం, కండరాలు మెలితిరిగినట్లు అనిపించడం, ఉదయం ఎక్కువగా నిద్రలేకపోవడం, తీపి పదార్థాలను ఇష్టపడడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కుడిపక్క వేడికి ఎక్కువగా ఉంటాయి. కదలికలకు, చల్ల వాతావరణానికి కొంత ఉపశమనం లభిస్తుంది. మరి మరో కొత్త విషయం గురించి తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
2: బయట దొరికి రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
1: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
2: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇప్పుడైతే మరో కొత్త విషయం గురించి అయితే తెలుసుకుందామండి. మనం రోజు ఎన్నో పనులు చేస్తుంటాం, ఎందరినో కలుస్తుంటాం, ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం, ఎన్నెన్నో ఆలోచిస్తుంటాం. నిజానికి వీటిల్లో మనకు ముందు ముందు పనికొచ్చేవి చాలా తక్కువే. వీటన్నిటినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉండకపోవచ్చు. ఒకవేళ ఇవన్నీ అలాగే ఉండిపోతే మెదడు నిండా చెత్త పేరుకుపోయినట్టే. కానీ ఇలాంటి చెత్త మెదడు నుంచి ఎలా వదిలిపోతుంది? ఇందులో నిద్ర కీలక పాత్ర పోషిస్తున్నట్టు డెన్మార్క్లోని రొచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మైకా నెడగర్డ్ అధ్యయనంలో బయటపడింది. శరీరం నిద్రపోతున్నప్పుడు మెదడు చాలా చురుకుగా అనవసర హంశాలను వదిలించుకుంటున్నట్టు తేలింది. సాధారణంగా వ్యాయామం చేయడం మొదలెట్టిన తర్వాత శ్వాస వేగంగా స్థిరంగా కొనసాగదు. దీంతో కండరాలకు అవసరమైనంత మేరకు ఆక్సిజన్ అందదు. అప్పుడు శ్వాసతో పని లేకుండానే శరీరం అవసరమైన శక్తిని సమకూర్చుకుంటుంది. దీని ఫలితంగా కణాల్లో విషతూల్యాలు పోగుపడతాయి. అయితే వీటిని లింఫ్ వ్యవస్థ బయటకు పంపిస్తూ ఎప్పటికప్పుడు శరీరాన్ని శుభ్రం చేస్తుంటుంది. కానీ ఈ వ్యవస్థ మెదడుకు దూరంగా ఉంటుంది. నిజానికి అన్ని అవయవాల కన్నా మెదడుకే శక్తి అవసరం అధికం. సుమారు 20% శక్తిని ఇదే వినియోగించుకుంటుంది. అందువల్ల బీటా అమిలాయిడ్ వంటి వ్యర్థాలు పోగుపడే అవకాశం ఎక్కువే. వీటిని మెదడు కణస్థాయిలో విరగొట్టి శుద్ధి చేసుకుంటున్నట్టు ఇప్పటి వరకు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ విఫలమైతే అల్జీమస్ వంటి మేధోక్షీణత సమస్యలకు దోహదం చేస్తుందని అనుకుంటున్నారు. కానీ మెదడులోనూ లింఫ్ వ్యవస్థ లాంటి లింఫాటిక్ వ్యవస్థ ఉంటుందని, మెదడును ఆవరించి ఉండే ద్రవం ద్వారా వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతున్నాయని డాక్టర్ నేడగర్డ్ చెబుతున్నారు. మెదడు కణజాల కణాల మధ్య ద్రవంతో నిండిన భాగం ప్రత్యేకంగా ఈ పనే చేస్తున్నట్టు అధ్యయనంలో బయటపడిందని వివరిస్తున్నారు. అయితే మామూలు సమయంలో కన్నా నిద్రపోతున్న సమయంలో శుభ్రపరిచే ప్రక్రియ 2 రెట్లు ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సుమారు 80% మంది ఉద్యోగులు ఎంతో కొంత నిద్రలేమతో బాధపడుతున్నట్టు అంచనా. 50 నుండి 100 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మనం రాత్రిపూట సగటున 2 గంటలు తక్కువ నిద్రపోతున్నామని గణాంకాలు పేర్కొంటున్నాయి. కారణం ఏదైనా నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులో శుభ్రపరిచే ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా వ్యర్థాలు పోగుబడి అల్జీమర్స్ వంటి జబ్బులు ముప్పు పెరుగుతుంది. నిద్రలేమితో అల్జీమర్స్ వస్తుందా, అల్జీమర్సే నిద్రలేమికి దోహదం చేస్తుందా అనేది తేలకపోయినప్పటికీ ఈ రెండిటికీ సంబంధం ఉండడం మాత్రం నిజమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రులు ఎక్కువసేపు మెలకుని ఉండకుండా తగినంత నిద్రపోవడం అవసరమని సూచిస్తున్నారు. మరి ఇప్పటి వరకు కొన్ని మంచి విషయాల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి రేపు ఇదే సమయానికి ఇతర ప్రసారమై ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ ఆర్జే హారిక.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: FM 90.4.
1: వేరుశనగలని ఎండబెట్టడం, నిల్వ చేయడంలో ఎఫ్లాటాక్సిన్లని అదుపు చేయడం,

0: వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించిన వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.
1: ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు
2: చేస్తాయి.
0: వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి, ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు. ఈ వీడియోలో వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం. బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్ళతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు. వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
3: కలుపు మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది. కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
4: ఇప్పుడు
0: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది. కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలి వలను బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దల్లోంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల

0: చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయమీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది. కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్కి రంగు ఉండదు, కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. ఇదే ఆ బూజు. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలివియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలను ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న విరిగిన జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
1: నేను మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఫ్రెండ్స్, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి, కోళ్లకి, పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం. ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే తింటాం.
2: Solamente consumimos lo que está sanito.
0: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి. అప్పుడు అవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులు ఉన్నాయని ఆంటోనియో మనకి చెప్తున్నాడు.
1: టార్పాలిన్ మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం. టటటట అంటూ మోగుతుంది. అప్పుడది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజ మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది.
0: మీ వేరుశనగలని నేలకి దూరంగా, వర్షానికి, రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు, కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. కర్రల మీద ఒక జాలీని పరిచితే ఉత్పాదన కింద పడదు. జాలీని కర్రలకి కట్టవచ్చు. మంచె పక్కల్లోనూ మధ్యలోనూ 3 మీటర్లకు ఒకటి చొప్పున స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైన

0: మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచి పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ ని స్తంభాల మీదుగా మంచి మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచికి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లాటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు.
1: ఉత్పాదనని డ్రైయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగాను శుభ్రంగాను ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రైయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకుని నేల మీద ఎండబెట్టేవాళ్ళం. అదంతా పాడైపోయేది. కానీ డ్రైయర్లో ఉత్పాదనంతా చాలా బాగా ఉంటుంది. అది తడవదు. చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రైయర్ చక్కగా తయారైంది. వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది. డ్రైయర్ చాలా శుభ్రంగా ఉంటుంది.
0: ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గాని పీటల మీద గాని నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి. అవి మురికిగా సంచులని పాడుచేసి కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
2: నేను మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు. అందుచేత దాన్ని ఎత్తులో గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది. ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.

కాబట్టి వేరుశనగలు శుభ్రంగా ఆరోగ్యంగా ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గానీ ప్లాస్టిక్ షీట్ల మీద గానీ ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంతమాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు.

0: పచ్చిశనగకాయల్ని చల్లగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గానీ గోడలకి గానీ తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగకాయలు దక్కుతాయి, మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకి ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
1: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనగకాయని చక్కటి ధరకు అమ్మవచ్చు, లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపచ్చ రంగు వస్తుంది, అప్పుడు అది వెంటనే అమ్ముడవుతుంది.
2: Y bonito secado, sí, ya se vende.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్.

0: பின்வரம் கான்டாக்ட் 9703334116 9703331022.
1: உத்தர கோஸ்தாலோ கத 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742555.

హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు అది సంగతి. మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. పొట్టలోని చిన్నారిని స్కానింగ్లో చూసుకుని సంతృప్తి పడటం లేదు నేటి తల్లులు. పుట్టకముందే వాళ్ళని ఒడిలోకి చేర్చుకుంటున్నారు, ఎత్తుకుని ముద్దులాడుతున్నారు. అవునండి, 3D ప్రింటింగ్తో ఏదైనా సాధ్యమే. మరి చిన్నారుల తీపి గుర్తులను ఎన్ని రకాలుగా భద్రపరుచుకోవాలో ఈ తరం తల్లిదండ్రులకి బాగా తెలుసు. పుట్టిన పాపాయిల చిట్టి చేతులు, పాదాల ముద్రలను నమూనాలుగా భద్రపరచడం అప్పుడే పాతదైపోయింది. ఇప్పుడు పొట్టలని పాపాయిలతో పాటు పుట్టిన పాపాయిల ప్రతిరూపాల్ని తమ పొత్తులలో పొదుగుకుంటున్నారు, ఆప్యాయతనురాగాలు కురిపిస్తున్నారు. దీనంతటికీ కారణం 3D ప్రింటింగ్. మరి ఈ 3D ప్రింటింగ్ ఏంటో ఒక సాంగ్ తర్వాత అయితే తెలుసుకుందామండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగాల్లోనే కాదు, ఇతర వస్తు తయారీలోనూ 3D ప్రింటింగ్ టెక్నాలజీ విప్లవంలా దూసుకొచ్చిందండంలో కాస్త కూడా అతిశయోక్తి లేదు. అవయవ మార్పిడికి అవసరమయ్యే మూత్రపిండాల నుంచి యుద్ధ రంగంలో వాడే మిషన్ గన్ల వరకు అన్నీ 3D ప్రింటింగ్ గన్లే అని ఇప్పటికే రుజువైంది. అందులో భాగంగానే జపాన్ నిపుణులు స్కానింగ్ చిత్రాన్ని 3D ప్రింటర్లోకి పంపించడం ద్వారా గర్భస్థ శిశువు రూపాన్ని ప్రింటర్లో రూపొందిస్తున్నారు. అచ్చం పొట్టలో ఉన్న కోణంలోనే తయారు చేసి దాన్ని ఓ గాజు పాత్రలో పెట్టి మరీ అందిస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఈ 3D పరిజ్ఞానానికి తమలోని కళా నైపుణ్యాన్ని జోడించి అచ్చం పుట్టిన పాపాయలకు ప్రతిరూపాన్ని తయారు చేయవచ్చు అంటున్నారు మరికొందరు సాంకేతిక కళాకారులు. ఇందుకోసం పుట్టిన పాపాయి ఫోటో ఇస్తే చాలు, కవల పిల్లలా అనిపించేలా పాపాయి ప్రతిరూపాన్ని తయారు చేసి అందిస్తున్నారు. ఇందులో భాగంగా 2015 న్యూయార్క్ చెందిన రచెల్ లీ అనే కళాకారిణి 3D ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో పర్ఫెక్ట్ బేబీ షోరూమ్ పేరుతో ఏకంగా ఓ భారీ ప్రదర్శన ఏర్పాటు చేసింది. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే వినేద్దాం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. షో కేసులో పిల్లల్ని అమ్మకానికి ఉంచినట్లుగా ఉన్న ఆ బొమ్మలు అచ్చం పసిపిల్లల మాదిరిగా ఉన్నాయి. ఇందుకోసం ఆమె ఓ బొమ్మల ల్యాబొరేటరీని ఏర్పాటు చేసింది. అందులో మేకర్ బోట్ రెప్లికేటరీ అనే 3D మిషన్ ద్వారా పసిపిల్లల శరీర భాగాల్ని తయారు చేశారు. తర్వాత నిష్ణుతులైన బొమ్మల నిపుణులు వాటికో ఆకారాన్నిచ్చి తుది మెరుగులు దిద్దారు. అచ్చం షోరూంలో పిల్లల్ని అమ్మకానికి ఉంచిన రీతిలో ఏర్పాటు చేసిన ఈ రీబార్న్ బేబీ డాల్స్ని చూసిన వాళ్ళంతా వావ్ అనుకుండా ఉండలేకపోయారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నిజమైన రూపాల్లో అనిపించే బొమ్మల్ని తయారు చేయడం కొత్త కాకుండా 3D సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రూపొందిన ఈ బొమ్మలు అందరినీ అబ్బురపరిచాయి. రాబోయే రోజుల్లో ఇలా ఫోటో ఆధారంగా ప్రతిరూపాన్ని తయారు చేసే షోరూంలు అన్ని చోట్ల వస్తాయని అంచనా. మరి ఇప్పటి వరకు 3D ప్రింటింగ్ బొమ్మల గురించి అయితే తెలుసుకుందాం కదండి. మరి రేపు ఇదే సమయానికి తిరిగి ప్రసన్నమై అదే సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విషయం 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ ఆర్జే హారిక.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్.

0: డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ,
0: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్,
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం,
0: ఫోన్ 0881622345.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738.

0: 5 1 6 9 5.
1: మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి. మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు. వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చే వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మస్త్ టైంపాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అండ్ మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఓకే లిజనర్స్, ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు మస్ట్ టైం బస్. మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మా సౌమ్య.
1: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయగూర మండలం మాచవరం నుంచి. అమ్మా
1: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
4: ఉల్లాసంగా ఉత్సాహంగా బాగానే ఉన్నానమ్మా.
1: మరి ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి.
4: అడుగమ్మా అడుగు.
1: మీరు మీ మూడ్ బాగాలేదంటే, మీ మూడ్ మార్చుకోవడానికి ఏదైనా సాంగ్ వినాలనుకుంటే ఏ సాంగ్ వినాలనుకుంటారు?
4: అమ్మో మంచి ప్రశ్న వేసినమ్మా సౌమ్య. నిజంగా సౌమ్య
1: చెప్పండి.
4: నేను ఎటువంటి పాటైనా ఉత్తే ఆనందం పొందుతుంటాను, మూడ్ని మార్చేసుకుంటాను.
1: అయితే మీరు

0: సంగీత ప్రియులు అనమాట.
1: తప్పనిసరిగా నిజంగా సంగీత ప్రియులు అని బలే కనిపెట్టేసా అమ్మ సౌమ్య, నిజంగా నేను సంగీత ప్రియుడే.
0: అవునా అండి?
1: నేనే కాకుండా మా అమ్మ నాన్నగారు కూడా సంగీత ప్రియులమ్మ, చిన్నప్పటి నుంచి వారిని నేను గమనిస్తూ ఉన్నాను కదా,
0: అందుకని మీరు కూడా సంగీత ప్రియులు అయిపోయారు.
1: మా అమ్మగారు నాన్నగారు కూడా హార్మోని పెట్టి అంటే నీకు తెలుసో ఏదో హార్మోని బాక్సెస్ అండి, పాటలు గట్ట పాడి సంగీతం దాని మీద నేర్చుకుంటారు. అమ్మగారు నాన్నగారు కూడా మంచి సంగీతంలో మంచి అందరికి సరిగమ్మలు పదిలేసుకుని ఇవన్నీ కూడా చెప్పేవారమ్మా. నేను నేర్చుకోలేదు, నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంటుంది నాకు.
0: అవునా అండి, హార్మోనియం కూడా నేర్చుకోలేదా మీరు?
1: చెప్తున్నానంటే సౌమ్య నీకు
0: చెప్పండి,
1: సంగీత ప్రియులు అని నీ నోటముట వచ్చిన మాట నన్ను కదిలించిందమ్మా.
0: అవునా అండి,
1: నిజంగా సంగీత ప్రియుడే నేను. ఒక్క మాటలో చెప్పాలంటే సంగీత ప్రియుడే
0: నేను కూడా. నాకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం అండి.
1: ఎవరికమ్మా సౌమ్య నీకా?
0: అవునండి.
1: చాలా సంతోషం అమ్మా, నువ్వు నిజంగా నీ వాయిస్ గట సుమధురంగా ఉంటది, చక్కని తెలివితేటలు ఉన్నాయి నీకు.
0: థాంక్స్ అండి.
1: చదువుతో పాటు సంగీతం, సాహిత్యం, పాటలు పాడడం ఎన్నట్లు కూడా నువ్వు ప్రవీణురాలు అవ్వాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నా. తప్పనిసరిగా అవ్వాలమ్మా నువ్వు సౌమ్య.
0: మీ ఆశీస్సులు ఫలించాలని నేను కోరుకుంటున్నానండి.
1: చాలా సంతోషం నాకు ఇటువంటి అభిమానాన్ని కోరుకుని నా శుభాశీస్సులు కాంక్షించే సౌమ్య అంటే నాకు ప్రత్యేక అభిమానం. అనేక సార్లు చెప్తాను, మళ్ళీ ఇమెయిల్ కూడా చెప్తున్నానమ్మా నీకు.
0: మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండి.
1: నువ్వన్నింటా విజయం సాధించాలమ్మా. సంగీత ప్రియుణ్ణి మాలాంటి వారిని ఆదరిస్తూ నువ్వు కూడా సంగీత ప్రియురాలుగా మారాలని మరీ మరీ కోరుకుంటున్నానమ్మా.
0: అలానే జరగాలని కోరుకుంటున్నానండి నేను కూడా.
1: అలాగేనమ్మా, చాలా సంతోషం. అయితే ఇంతకే ఏ పాట అంటే ఇష్టం? ఇలాంటి పాటలు అంటే అంటే ఎక్కువగా నాకు అంటే ఇచ్చేస్తా నాకు తెలియదు కానమ్మా, ఇందాక ప్రతి పాట ఇష్టమే సంగీత ప్రియుణ్ణే. కాకపోతే ఇప్పుడు నేను నీకు జస్ట్ వినిపించబోయే పాటలు లాంటి అంటే ఇష్టం. నీ సుఖమే నీ కోరుకున్నా, అందుకు నీ వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని. ఇలాంటి గీతాలు అంటే ఇంకా నాకు మరీ మరీ ఇష్టం అమ్మా.
0: చాలా బాగా పాడారండి, మరి అలాంటి గీతాలు ఎందుకు ఇష్టం మీకు?
1: ఏమో తెలియదమ్మా, నిజంగా చాలా ఇష్టం. మరి ఇప్పుడు విరగట్లో ఇంకో పాట నీకు చెప్పాలి, ఆ పాట పోటను వినిపించాలే. ఎంత ఇష్టమో నాకు పాటలోకెల్లా నాకు మహా ఇష్టమైన పాట చెప్తాను పుండికమ్మా. నేను
0: చెప్పండి,
1: దేవదాస్ మళ్ళీ పుట్టాడు అనే చిత్రం, దేవదాస్ మళ్ళీ పుట్టాడు అందులోనమ్మా. ఎవరికి ఎవరు, చివరికి ఎవరు, ఎవరికి ఎవరు, చివరికి ఎవరు అనే పాట నేను వింటుంటే మరో లోకంలోకి వెళ్ళిపోతానమ్మా నేను.
0: మీరు నేర్చుకోలేదు అన్నారు కానీ చాలా బాగా పాడుతున్నారు.
1: నిజంగా ఎక్కడ సంగీత పరిజ్ఞానం గట్టా ఏమీ లేదమ్మా, పాటలు వినేసి రేడియోలో అలా ఆనందం పొందుతూ కొంచెం కొంచెం అలా చేస్తూ ఉంటాను. షూస్ అయితే చాలా బాగా పాడుతుంటానమ్మా నేను, అప్పుడప్పుడు పాటలు పాడుతుంటాను.
0: అవునా అండి,
1: నిజంగా నీకు ధన్యవాదాలు తెలుపుతామ్మా, చాలా అవకాశం ఇచ్చావు. మరి నువ్వు మరి మిత్రులు అందరూ ఉన్నారు కదా, బండారు శ్రీముత్తల గారు, గుప్తా గారేంటి, మా శాసిగిరిరావు గారు, భీమవరంలో పిన్ని బాబాయ్ గారు చాలా సగ్గా మాట్లాడతారమ్మా, ఎప్పుడు కూడా నన్ను తెలుసుకుంటారు వారు. వారికి మరి బ్రహ్మయ్య గారికి, బుడి జానవరం మాస్టర్, మరి ఇంకా మాణిక్యరావు గారు, చాలా మంది ఉన్నారు కదమ్మా బ్రహ్మయ్య గారు, వీరందరూ కూడా. మా సౌమ్యను మరొకసారి హృదయపూర్వకంగా శుభాశీస్సులు అందిస్తూ నువ్వు అనుకున్నీ జరగాలని కోరుకుంటూ నిన్ను అభినందిస్తూ సెలవు తీసుకున్నామ్మా సౌమ్య.
0: మరి ఈరోజు సాంగ్ అడగలేదు మీరు, ఏం సాంగ్
1: వేదాలనుకుంటున్నారు? ఇప్పుడు అదే నేను ఇందాక నీకు చెప్పేసాను, అయితే మళ్ళీ చెప్తాను విను. దేవదాస్ మళ్ళీ పుట్టాడు చిత్రం పేరమ్మా అది, దేవదాస్ మళ్ళీ పుట్టాడు.
0: ఓహో,
1: అందులోనే ఎవరికి ఎవరు, చివరికి ఎవరు అనే రామకృష్ణ గారు పాట ఉంటుందమ్మా.
0: ఓకేనండి,
1: ఉంది కదమ్మా.
0: ఉందండి. మీరు అడిగిన

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. సౌమ్య జీత తల్లి.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి?
1: హలో
0: త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మీరు లైవ్ చేస్తున్నారు, లైవ్ స్టార్ట్ అయ్యి కాదు మళ్ళీ లైవ్ ఎండ్ అయ్యే వరకు కూడా నాకు అదో రకమైన ఆత్మానందం, మార్తిక ఆనందం కలుగుతుంది రా చిట్టు తల్లి.
0: అవునా అండి?
1: నాకు మన రేడియో విశ్వ ప్రసారాలు, ఆకాశవాణి ప్రసారాలు ఎన్ని విన్నా చాలా సంతోషం. ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటిగంట నుంచి, సారీ, పండి నుంచి ఒంటిగంట సరదా కాసేపు మన విజయ బంగారు తల్లి చేసి షో, మన చిట్టు చిట్టు ఆర్జేలు, మీ ఆర్జేలు అందరూ చేసి ఆటల పనులకి నాకు అలవాటైపోయింది ఆ మాట. మస్త్ టైం పాస్ కార్యక్రమం పేరు మారిందనుకోవాలంటే మస్త్ టైం పాస్ కార్యక్రమం 5 నుంచి 6 వరకు ఈ 2 గంటలు కూడా మరింత సంతోషంగా ఉంటుంది నాకు.
0: అవునా అండి?
1: అందుకని చాలా సంతోషం. మన సంగీత ప్రియులు ఇదే టాపిక్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఇంతకు ఇంతగా ఏదో టాపిక్ ఇచ్చారా? మన నల్లమిల్లి వెంకటరెడ్డి గారు మాట్లాడారు కదా,
0: అది క్వశ్చన్ అడిగానండి.
1: కొంచెం అడగండి, కొంచెం రెస్పాండ్ అంటే నేను కూడా నా సంగీత పరిజ్ఞానం కోసం, సంగీత ప్రియత్వం కోసం చెప్తాను మీకు.
0: చెప్పండి ఈ క్వశ్చన్ ఏంటి.
1: అమ్మా
0: క్వశ్చన్.

0: ఏంటంటే, ఒకవేళ మీ మూడ్ బాగా లేదంటే మీ మూడ్ మార్చుకోవడానికి ఏం సాంగ్ వింటారు?
1: నేను నా మూడ్ బాగా లేనప్పుడు 100% నేను వినే పాటలు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు, సుశీల గారి పాటలు, జానకి గారి పాటలు, ఆ ముగ్గురు పాటలు తప్పకుండా వింటాను.
0: వాళ్ళు కూడా చాలా బాగా పాడతారు కదండి.
1: అవునండి, లివింగ్ లెజెండ్స్ లో మొన్న మాట వరకు బాలు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు లెజెండ్ గాయకులు అయిపోయారు అనుకోండి వారు, అయినప్పటికీ పాటల రూపంలో మన మధ్య ఎప్పుడు బ్రతికే ఉంటారు మన బాలు గారు.
0: వాళ్ళందరూ పాడిన పాటలో ఒక్క సాంగ్ మీకు బాగా ఇష్టం అంటే అది ఏం సాంగ్ అండి?
1: వారు ముగ్గురు కాంబినేషన్ లో అడుగుతున్నారా?
0: లేదు, విడిగా అయినా వాళ్ళు వాళ్ళ పాటలు వింటాను అంటున్నారు కదా మీరు, వాళ్ళ పాటలు బాగా ఇష్టమైన సాంగ్.
1: ఇష్టమైన సాంగ్స్ అంటే చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీకు.
0: చెప్పండి.
1: బొబ్బగోపాళ్ళు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన పాట, నారాయణ రెడ్డి గారు సాహిత్యం, కెవి మహాదేవన్ గారు సంగీతం. ఏదలో నరగిలే మూగ బాధ ఏ నాటికి తీరిపోదా, ఎదలో నరగిలే మూగ బాధ ఏ నాటికి తీరిపోదా, కనరాని నేను అనే పాట అంటే చాలా ఇష్టం అండి.
0: అవునా అండి, మీరు కూడా బాగా పాడారు.
1: చాలా సంతోషం అండి. అదే విధంగా బాలు గారు జానకమ్మ పాడిన పాట కూడా ఒకటి పాడాలి, బాగోదు లేకపోతే. జానకమ్మ గారు అసలైన అభిమాన కార్యమండలు ఒకరండి.
0: అవునా అండి.
1: అవునండి. లైలా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన డాక్టర్ శ్రీరామ రెడ్డి గారు, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఎదురుగను ఉంటే ఏదో చెప్పాలని, తీరా చెప్పబోతే నోరిండిపోతుందని, ఎదురుగను ఉంటే ఏదో చెప్పాలని, ఆ పాట కూడా చాలా ఇష్టం అండి నాకు.
0: అవునా అండి. మరి రోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: ఈ రోజు లవర్ బాయ్ ఉదయకిరణ్ గారు జయంతి అండి వేళ.
0: అవునా అండి.
1: అవునండి. వస్తూ వస్తూనే హ్యాట్రిక్ సినిమాలు, చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే సినిమాలతో చక్కటి విజయగాథను ఎగరవేసి ఎగురవేసి హ్యాట్రిక్ సాధించిన హీరో అండి.
0: సినిమాలు కూడా చాలా బాగుంటాయి ఆయనవి.
1: బాగుంటాయండి. అందువల్ల పాపం అయినప్పటికి కూడా మనకు వారి సినిమాలని జ్ఞాపకాలుగా మిగిలిచి చిన్న వయసులోనే చెల్లిపోయారండి. ఆయన చెల్లిపోవడం బాధాకరమైనప్పటికి కూడా వారు ఇందాక మనం చెప్పుకున్నట్టు గాయని గాయకులు పాటల రూపంలో ఎలా ఉంటారో వారు వారు నటించిన సినిమాల్లో బతికేడుగా కూడా బ్రతికే ఉంటారండి.
0: అవునండి.
1: అందువల్ల వారికి నివాళి తెలియపరుస్తున్నాను. మరింత ముఖ్యంగా మనకి జాతీయ గీతం ఈ మధ్య 150 సంవత్సరాలు సంపూర్ణం చేసుకున్నటువంటి వందే మాతృ గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ గారు పుట్టిన జయంతి అండి వేళ.
0: అవునా అండి.
1: అవునండి. వందే మాత గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ గారు జయంతి అండి వేళ, జూన్ 26.
0: రేడియో విష్ణు తరపున బంకిం చంద్ర చటర్జీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
1: చాలా చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే ఆ అద్వితీయమైన జాతీయ గీతం మనం ప్రతి శుభకార్యాల్లోనే శుభప్రదమైన రోజుల్లోనూ కూడా అస్తమా డైలీ పాఠశాల పాడుకుంటూనే ఉంటామండి. మన ఆకాశవాణి రేడియో స్టేషన్లో కూడా అస్తమాను వినిపిస్తూనే ఉంటారండి.
0: అవునండి.
1: అందువల్ల నేను బంకిం చంద్ర చటర్జీ గారి కోసం అడుగుదాం అనుకుంటున్నాను ఒక పాట మిమ్మల్ని.
0: చెప్పండి.
1: వందే మాతరం. ఈ చిత్రంలో వందే మాతరం శ్రీనివాస్ గానం చేసిన పాట, గీత రచన డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు, సంగీతం చక్రవర్తి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం తరం మారుచున్నది, వందే మాతర గీతం తరం మారుచున్నది, తరం మారుచున్నది, ఆ స్వరం మారుచున్నది, తరం మారుచున్నది, ఆ స్వరం మారుచున్నది. ఆ పాట వినిపిస్తారమ్మా.
0: ఓకేనండి. ఓకేనండి
1: అమ్మా. ఈ పాట మా అక్కయ్య గారికి, వాళ్ళప్పుడు నాగలక్ష్మి గారి కోసం, ఈ వేడంగారు మా బంగారు తల్లి విజయ బంగారు తల్లి కోసం, మా సౌమ్య చెట్టి తల్లి కోసం, నల్లమిటి వెంకటరెడ్డి గారి కోసం, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, మంచు శాస్త్రిరావు గారి కోసం, పెన్నమ్మ గారు, బాబాయ్ గారు, లింగరాజు గారు, వీరందరి కోసం ప్రస్థానం చేయమని మనసారా చెట్టి తల్లి సౌమ్య గారిని కోరుకుంటూ వందే మాతరం చిత్రగీతం కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అది ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

జల విమల కీర్తనలు తుపలాశయ వర్తనలు జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది మలయజ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటి ఓ తెలియని మంట వదులు

విభవస్తవ గీతాలాపనలు సత్య శ్యామల విభవస్తవ గీతాలాపనలు పైరు నోటుకోని బిళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి శుభ్రజ్యోత్నా పులకిత సురుతిర యామినులలోన రంగు రంగు గిరాకి పెరుగుతున్నది గిరాకి పెరుగుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది.

వేసిన వదనని తీడ అంటుతున్నది. సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి ముతి ముతి నవ్వుల మాటున విజం మరుగుతున్నది. ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా ఎక్కడ వేసిన దొంగలి అక్కడనే ఉన్నది. ఎక్కడ వేసిన దొంగలి అక్కడనే ఉన్నది. అక్కడనే ఉన్నది.

0: భరత మారుతున్నది, వందే మాతర గీతం భరత మారుతున్నది, తరం మారుతున్నది ఆసరం మారుతున్నది, తరం మారుతున్నది ఆసరం మారుతున్నది.
1: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నెల్లూరు జిల్లా ఏఎస్పేట్ మండలం చంద్రదూపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
1: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: మేము కూడా చాలా బాగున్నాం. టీ తాగారా శంకరయ్య గారు?
2: ఏమ్మా
1: టీ తాగారా అండి?
2: తాగాను అప్పుడేనా.
1: అవునా, క్వశ్చన్ విన్నారా?
2: విన్నా.
1: మరి మీరు ఏ సాంగ్ వినాలనుకుంటారు మీ మూడ్ బాగోకపోతే?
2: మూడ్ బాగా ఏదైనా ఊపు ఉండే పాట వినాలనుకుంటాను మేడం.
1: అవునా అండి, ఎందుకు మీకు అలాంటి సాంగ్స్ అంటే ఇష్టం?
2: అంటే నేను కొంచెం డ్రామాల్లోకి వాటికి యాక్టింగ్ పోతుంటా.
1: అవునా,
2: దానివల్ల ఏంటంటే ఎంత పొద్దు నుంచి ఉదయం నుంచి సాయంత్రం కష్టం చేసి కొంత వెళ్ళిపోవద్దు అనమాట.
1: మీరు డ్రామాల్లో ఆటల్లో యాక్ట్ చేస్తూ ఉండేవారా?
2: డ్రామాలు మూడు మా ఊరు నాటికలు, సాంఘిక నాటికలు తిన్నాలప్పుడు ఉంటుందమ్మా. శ్రీగామనప్పుడు మేము నేర్చుకుని సాంఘిక నాటకాలు కానీ వాటిలో కామెడీ విషయాలు బాగా అటు వేస్తుంటాం మేడం.
1: అవునా అండి,
2: వాటిల్లో కొంచెం డాన్స్ అటు సినిమాలు పాటలు పెట్టి

0: ఇది
1: దాని వల్ల అలాంటి పాటలు అంటే ఇష్టం.
0: అవునవును.
1: మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: శ్రీమంతుడు సినిమాలో నుంచి నాగేశ్వరరావు మేడం పాతది.
1: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: ఆ సినిమాలో నుంచి బుల్లి బుల్లి ఇయ్యని బుగ్గల అనే పాట ఉంది మేడం, అది ప్లే చేయండి. ఆ హాయ్ చెప్పేది మా భావంతి సోమనాథ్ జనార్దన్కి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు గమ్మయ్య గారికి మేడం.
1: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

అయ్యో రాధా, నే చచ్చి బతికి నీ చెంతకు వస్తే నన్నే కాదని అంటావే అంటావే బులుబులి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయలు.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ,
0: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమరం.
0: ఫోన్ 0881622345. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
4: హలో, నమస్కారం మేడం.
3: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నల్గొండ జిల్లా చందంపేట మండలం శీతరాల గ్రామం దమ్మది వెంకటాచారి మాట్లాడుతున్నాను.
3: వెంకటాచారి గారు ఎలా ఉన్నారండి?
4: చాలా చాలా బాగున్నాం మేడం.
3: మరి ఈరోజు మీకు అక్కడ వాతావరణం ఎలా ఉంది?
4: వాతావరణం కూల్గానే ఉంది మేడం.
3: అవునా?
4: చాలా వాతావరణం, నేను సిటీకి వచ్చిన హైదరాబాద్కు, కూల్గానే ఉంది ఇక్కడ.
3: అవునా? మాకు మధ్యాహ్నం దాకా ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఇప్పుడు కొంచెం కూల్ అయింది.
4: ఇప్పుడు కూల్ అయింది మేడం, సాయంత్రం వరకు.
3: ఈరోజు క్వశ్చన్ అడిగాను, విన్నారా?
4: విందే మేడం.
3: మీ మూడ్ బాగాలేక మీరు మీ మూడ్ మార్చుకోవాలనుకుంటే, ఒకవేళ సాంగ్ విన్నారనుకో, మీరు ఏ సాంగ్ వింటారు?
4: చెప్పండి.
3: మీ మూడ్ బాగాలేక మీ మూడ్ని మార్చుకోవాలనుకుంటే ఏం సాంగ్ వింటారు?
4: నాకు ఏదంటే మన మనసులో ఉన్నది ఒకటి మాడని అనిపిస్తుంది, కానీ ఏం లేదు కదా మేడం, అన్ని ఏదో కోరుకుని వింటాం కదా.
3: అలానే మీకు ఏ సాంగ్ ఇష్టం అలా వినడానికి?
4: కెప్టెన్ కృష్ణలో కలకాలం ఉండవులే కన్నీర్ అనే పాట కావాలి మేడం.
3: మరెవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
4: అందరికి పెద్ద హాయ్ మేడం.
3: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్. మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్ మేడం, మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారండి?
1: మేడం బాగున్నాం మేడం.
0: ఈరోజు క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: విన్నాను మేడం గారు. సాంగ్స్, ఎటువంటి సాంగ్స్ వింటారని?
0: మీ మూడ్ బాగాలేకపోతే మీ మూడ్ని చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి పాటలు వింటారు?
1: మేడం మేడం గారు మూడ్ బాగున్నా బాగాలేకపోయినా అన్ని రకాల సాంగ్స్ వింటాను మేడం. మెలోడీ, స్కామ్లీ సాంగ్స్ వింటాను, ఎక్కువగా సాడ్ సాంగ్స్ కూడా వింటాను మేడం.
0: మీకు అన్ని పాటల్లో కల బాగా ఇష్టమైన పాట ఏంటి?

0: అంటే ఇదైతే చాలా కష్టమైన ప్రశ్న మేడం, నాకే కాదు మేడం ఎవరికైనా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే జానక్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను పాడిన పాటలు అన్ని రత్నం లాంటి పాటలు, రత్నాలు రాసులుగా పోసి నీకు ఏది ఏ రత్నం ఇష్టమో చెప్పండి అంటే నేను చెప్పలేను అన్నట్టుగానే, మేము కూడా మేడం మేము వినే మ్యూజిక్ లవర్స్ కాబట్టి మేము జనరల్ గా అయితే మేడం చాలా మంది ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ 5 అవర్స్ ఉంటారు మేడం మ్యూజిక్. నేను మాత్రం మార్నింగ్ 7 నుండి 10:30-11 వరకు ఉంటాను మేడం.
1: అవునా అండి?
0: ఒకవేళ నేను కంటిన్యూషన్ గా వినలేకపోయినా మధ్య మధ్యలో హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా మిస్ అయినా కదా మ్యూజిక్ అయితే ఆన్ లోనే ఉంటుంది కదా.
1: మీరు కూడా అయితే మ్యూజిక్ లవర్ అన్నమాట.
0: కాన్సెంట్రేషన్ పెట్టినా పెట్టకపోయినా మ్యూజిక్ అయితే ఆన్ లో ఉంటుంది మేడం.
1: మీకు కూడా అయితే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనుకుంటా.
0: చాలా మేడం, ఎక్కువగా నేను స్వరాభిషేకంలో ఓల్డ్ సాంగ్స్ రీసింగింగ్ చేసి పాడతారు కదా బాలు గారు,
1: అవునండి,
0: అదర్ సింగర్, సో అవి ఎక్కువగా వింటాను మేడం. ఎందుకంటే ఓల్డ్ సాంగ్స్ కొన్ని అది MP3 ఫార్మాట్ లో ఉండడం వలన కొన్ని పాటలు స్లోగాను లేకపోతే సౌండ్ డిస్టర్బెన్స్ గాను అలా ఉంటాయి. అలాంటి సాంగ్స్ అన్ని రీకంపోజ్ చేసి మనకి బాలయ్య గారు చాలా హెల్ప్ చేశారు. అంటే 4K 8K ఫార్మాట్ లో నేటట్టుగా ప్లాన్ చేశారు మేడం.
1: అవునండి,
0: అలాంటి సాంగ్స్ వింటుంటాను మేడం. ఓల్డ్ వింటాను, న్యూ వింటాను మేడం. ఎక్కువగా మామూలుగా మన ఫోన్ ఇన్ అంటే ఆకాశవాణి కాకుండా లేదా ప్రైవేట్ ఛానల్ కాకుండా పర్సనల్ గా వినాలంటే మాత్రం హిందీ సాంగ్స్ ఎక్కువ వింటాను మేడం.
1: అవునా?
0: యూట్యూబ్ లో సాంగ్స్ విన్నాను అంటే ఎక్కువ మాక్సిమం హిందీలోనే వింటాను మేడం.
1: ఓకేనండి, మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: ఈ రోజు వచ్చేసి మేడం రావచ్చన్న మా మూవీలో మల్లె పువ్వ అనే సాంగ్ ఉంది మేడం.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: లిజనర్స్ అందరికి హాయ్ మేడం.
1: మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థాంక్స్ ఫర్ కాలింగ్.
2: నాకు రాదు పో.
3: నీకు వస్తుంది పో.

0: ఓకే లిసనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనత గ్రామము అనంతపూర్ డిస్ట్రిక్ట్ మేడం గారు. బాగున్నారు మేడం గారు?
0: బాగున్నాం పుల్లన్న గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు. సంగీతం అనేది సంతోషం మేడం గారు, హాస్యం అనేది ఆనందం మేడం గారు.
0: అవునండి, బాగా చెప్పారు.
1: ప్రేమ పగ చిత్రం మేడం గారు.
0: ఏంటండి?
1: ప్రేమ పగ చిత్రంలో కలిసిన హృదయాలలో అనే పాట వినిపించండి మేడం గారు.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మన పోలేరయ్య మేడం గారు. పోలయ్య, పోలయ్య.
0: ఓకేనండి, మీరు అడిగిన వారికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకేనండి, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
1: హలో.
0: హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం అమ్మ.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: ఓకే అమ్మా, మరైతే ఇవాళ టాపిక్ ఏంటి?
0: ఈరోజు ఒక క్వశ్చన్ అడిగానండి.
1: అవునా? నేను ఇప్పుడే జస్ట్ ట్యూన్ చేశానులే.
0: అవునా? మరి మీ మూడ్ బాగలేదంటే మీ మూడ్ మార్చుకోవడానికి ఏదైనా సాంగ్ వినాలనుకుంటే ఏం సాంగ్ వింటారు?
1: ఓహో, మూడ్ మార్చుకోవడానికి సాంగ్ అన్నమాట. మనకి మనసుకి ఏది నచ్చిన సాంగ్ ఏ వింటాం?
0: అవునండి, ఆ నచ్చిన సాంగ్స్ లో మీకు బాగా ఇష్టమైన సాంగ్స్ ఏంటి? ఒక సాంగ్
1: నాకు నచ్చిన సాంగ్ ఏంటంటే, కడవెత్తుకొచ్చింది కన్ను పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల, దత్తపుత్రుడు.
0: అవునా, బాగా పాడారండి మీరు కూడా.
1: ఎందుకంటే ఆ పాటలో కొంచెం కొంటెతనం, చిలిపితనం, కొద్దిగా చమత్కారం అన్ని కలగలిసి ఉంటాయి. మనకి మనసు బాగా పోయినప్పుడు ఆ పాట విన్నాం అనుకోండి, హుషారు కూడా వస్తుంది.
0: అవునండి,
1: అందుకని అలాంటి పాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. నిజంగా సంగీతం వింటామమ్మా మా మనసు బాగున్నప్పుడు.
0: మీకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టమా?
1: అవునమ్మా, సంగీతం వింటూ ఉంటే మనకి నిజంగా మనసు ఎంతో హాయిగా ఉంటుంది.
0: అవునండి, ఈ రోజు కాల్ చేసిన వాళ్ళంతా ఆల్మోస్ట్ అందరు సంగీత ప్రియులే.
1: ఓకే అమ్మా, అయితే నేను చిన్న కవిత ఒకటి చెప్తాను.
0: చెప్పండి.
1: ఆదరణ కరువైన పండుటాకులు శీర్షిక వచ్చేసి, నెలలు వంతుల వారీగా కన్నవారిని పంచుకుంటూ, తిట్ల పురాణాలు వినిపిస్తూ, నిత్యం భగవన్నామాలు జపిస్తూ, నిర్దయ నైజాలు ఇంకెన్ని పోకడలో, ఒకే చూరి కింద బ్రతుకుతున్న పరాన్న జీవులు, మెతుకు కోసం బ్రతుకు ఈదుతున్న నిర్దయులు, ప్రేమతో పలకరింపుకై పరితపించే ప్రేమైక జీవులు, పసితనంలో మలమూత్రాలను కడిగి మనలను ప్రేమతో పెంచి బ్రతుకుదారి బంగారు బాటలు వేసిన మాతాపితలు, వారి ఆకలి చంపుకుని మన కడుపు నింపిన అక్షయ పాత్రలు, ప్రత్యక్ష దైవాలైన అమ్మా నాన్నలను ఈసడిస్తూ ప్రేమను పంచలేని నేటి బిడ్డలు, తర్కసత్వంతో వృద్ధులైన తల్లిదండ్రులను తన్ని తరిమే కొడుకులు, మెతుకు విదల్చక అంటరాని వారిగా చూసే కోడళ్లు, కనిపించని దేవుళ్లకు మొక్కుతూ సెల్ఫీలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్లు, రేటింగ్లు, ఇదేనా విద్య నేర్పిన శుద్ధులు? ఇదేనా తల్లిదండ్రులు నేర్పిన విలువలు? విశ్వానికి ఏది ఇస్తావో తిరిగి అదే ఇస్తుందన్న నిజాన్ని గుర్తెరిగి మసలు, మీరు రేపటి కాబోయే తల్లిదండ్రులే, భవిష్యత్ తరానికి మీరే పండుటాకులు. పెద్దలు అనుభవసారులు, జగతికి తేజోదీప్తులు, వారు ఉన్న ఇల్లు అనురాగాలు విలసిల్లు. పండుటాకులకు ప్రేమను పంచండి, వృద్ధాశ్రమాల పాలు చెయ్యకండి, ఇవన్నీ చూస్తూ పెరుగుతున్న మీ పిల్లలకు మీరే రోల్ మోడల్ కాకండి అంటానమ్మా.
0: చాలా బాగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
0: మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: ఈరోజు సాంగ్ వచ్చేసి, ఈరోజు నటుడు ఉదయ్ కిరణ్ది జయంతి ఉందమ్మా.
0: అవునండి.
1: మరి ఉదయ్ కిరణ్

0: మన రేడియో ద్వారా ఘన నివాళి అర్పిస్తూ ఉదయ్ కిరణ్ నటించిన మూవీలోంచి.
1: ఏ సాంగ్ అండి?
0: చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా మనసంతా నువ్వే.
1: ఓకేనండి, మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లేసెస్ చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

లిసనర్స్, మరి మన మాస్ టైంపాస్ లైవ్ అయితే ఎండ్ అయ్యే టైంకి వచ్చేసిందండి. మళ్ళీ ప్రసారమయ్యే మాస్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల

0: శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: Hola, bienvenido. Disfrutar fiesta. Woo!

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు

మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. పబ్లిక్ వైఫై వాడుతున్నారా? అందులో బ్యాంక్ లావాదేవీలు చేయకండి, మీ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.

0: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడి

0: అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: థియేటర్, జేపీ రోడ, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం.

గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం వేదవ్యాస్ పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రొడ్యూసర్. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీమోహన్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. బుధవారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రంలో నటిస్తున్న పాత్ర లుక్ను మంగళవారం విడుదల చేశారు. హైందవ ధర్మ విశిష్టతను చాటే ఓ ప్రత్యేక ప్రబోధాత్మక పాత్రని పోషిస్తున్నారు మురళీమోహన్. ఆయన పుట్టినరోజుతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న సందర్భంలోనే మా సినిమాలో లుక్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు ప్రొడ్యూసర్. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది అందాల తార భాగ్యశ్రీ బోర్సే. తనదైన నటనతో కుర్రకారుని అలరించే ఈ భామ ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరిష్కరించుకోవడానికి సిద్ధమైంది. అగ్రహీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం AL 367 విష్ణుమోహన్ తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య ప్రకటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేసిందట చిత్ర బృందం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రవర్గాలు తెలిపాయి. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam, MD Homeo. Infertility, piles, fissure, kidney లో రాళ్ళు, స్త్రీలలో fibroids, PCOD, ovary tumors, fits, పక్షవాతం, diabetes, thyroid, spondylitis, hair fall, మొటిమలు, psoriasis, బొల్లి, liver, kidney సమస్యలు, gallstones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అరుదైన కలయికలో సినిమాకి మరో అడుగు ముందుకు పడింది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఆయన 173వ సినిమాకి ధర్మన్ అనే పేరును ఖరారు చేశారు బృందం. ది డెడ్లీ డాక్టర్ అనేది ఉపశీర్షిక. న్యాయాన్ని గెలిపించే ఓ వైద్యుడిగా ఇందులో రజనీ నటించనున్నట్లు తెలుస్తోంది. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రానికి మరో అగ్రహీరో కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తుండడం విశేషం. సిమ్రన్, రాశి ఖన్నా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి పేరు, లుక్, ఆవిష్కరణ వేడుక బుధవారం చెన్నైలో జరిగింది. అనంతరం చిత్రం గురించి స్పందిస్తూ ఈ ప్రాజెక్టులోకి వచ్చిన నాలుగో దర్శకుడు అశ్వత్ మారిముత్తు. మొదట కెఎస్ రవికుమార్తో చేయాలనుకున్నామని కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత సుందర్శి ఎంపికైనా ఆయన కూడా ఇతర ప్రాజెక్టుల కారణంగా తొలిగారు. కాబట్టి మూడో దర్శకుడిగా సిబి చక్రవర్తిని ఖరారు చేశారు. ఆయన చెప్పిన కథ చాలా నచ్చింది, కానీ అది అణుశాస్త్రవేత్త అణ్వాయుధాల నేపథ్యంలో సాగే ఓ సున్నితమైన కథాంశం కావడం చిత్రీకరణకు ఎక్కువ సమయం పట్టేలా అనిపించడంతో దాన్ని కూడా చేయకూడదనుకున్నారంట రజనీకాంత్. అప్పుడే అశ్వత్ మారిముత్తు ప్రాజెక్టులోకి వచ్చారు. ఇక చిత్రాన్ని నిర్మిస్తున్న కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆయన పొగిడారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ఓజీ. దీనికి పార్ట్ 2 రానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా పనులు ప్రారంభమైనట్లు తెలుపుతూ చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. గంభీర కథ సిద్ధమవుతోంది. తుఫాన్ రావడానికి ముందు నిశ్శబ్దం ఉంటుంది అని రాసుకొచ్చింది. పవన్ సుజిత్ స్టోరీ గురించి చర్చించుకుంటున్న ఈ వీడియోలో నేను రెడీ అని పవన్ కళ్యాణ్ చెప్పడం ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మా అమ్మాయికి పూలమాల వేశారు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకోండి అంటూ కీర్తి సురేష్ పెళ్లి సందడిని మొదలు పెట్టింది చిత్ర బృందం. ఇదంతా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సత్యవాన్ సావిత్రి చిత్రం గురించి. ఆమె డైరెక్టర్ మిస్కిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. ప్రవీణ్ ఎస్ విజయ్ డైరెక్షన్ వహిస్తున్నారు. వచ్చే నెల 24న రానుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాలోని మొదటి గీతంతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర బృందం. రిప్పీపే అంటూ కీర్తి కళ్యాణ వేడుక చుట్టూ సాగుతున్న ఈ గీతం సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తీర్చిదిద్దుతున్న ఈ

చిత్రంలో బాలసరవణన్, చారుకేష్, శిల్పా మంజునాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన డిమాంటీ కాలనీ ఫ్రాంచైజీలో మరో చిత్రం చేరుకోబోతుంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన డిమాంటీ కాలనీ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న మూడో చిత్రం డిమాంటీ కాలనీ 3. కథానాయకుడు అరుల్ నీతి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఈ ప్రదేశం గురించి ఆలోచిస్తే భయమేస్తుంది. పీడకలలు వస్తాయి, చీకటి కోసం సిద్ధంగా ఉండండి, డిమాంటీ కాలనీ తలుపులు తెరుచుకోబోతున్నాయి అనే క్యాప్షన్తో ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు తెలిపింది. అరుల్ హీరోగా డిమాంటీ కాలనీ సినిమా రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త, మీరు ఏం టైప్ చేస్తున్నారో అవతల వారు చూడగలరని మర్చిపోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం,
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మాకీపూర్ అనే ఊరి జనంలో మార్పు కోసం అక్కడికి వెళ్లిన సుబ్బు అలియా సుబ్బు చిలుకూరిరావు అనే ఉపాధ్యాయుడికి ఎలాంటి అనుభవం ఎదురైంది? ఆ ఊరిని తను ఎంతగా మార్చాడు? ఆ ఊరి కారణంగా తన జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందో తెలియాలంటే సూపర్ సుబ్బు చూడాల్సిందే. జూలై 2 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ఇది. సందీప్ కిషన్ హీరోగా నటించారు. మిథిలా పాల్కర్, మానసా చౌదరి, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. మల్లిక్రామ్ డైరెక్టర్. రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి దీన్ని నిర్మించారు. బుధవారం హైదరాబాద్ లో ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ, జనం మాట్లాడుకోవడానికి సంకోచించే అంశాల నేపథ్యంలో హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలే ప్రధానంగా సాగే కథ ఇది. సుబ్బు ఉద్యోగ సమస్యలు, ప్రేమలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ ఒత్తిళ్లు, గ్రామస్తులతో వచ్చే అపార్థాలు కథని మరింత వినోదాత్మకంగా మారుస్తాయి. మాకీపూర్ లో సుబ్బుతో పాటు ప్రతి పాత్ర సూపర్ గా అనిపిస్తుందని చెప్పారు. నువ్విలా, జీనియస్ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు యువ హీరో హవీష్. ఇప్పుడైనా నేను రెడీ అంటూ తెరపై సందడి చేయడానికి చక్కచక్కా సిద్ధమవుతున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హవీష్, కావ్య థాపర్ జంటగా నటించారు. నిఖిల కోనేరు నిర్మాత. ఇటీవలే చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా పూర్తి చేసుకున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. జూలై 3వ వారంలో దీన్ని థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు, వచ్చే వారం ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. కుటుంబం, వినోదం, ప్రేమ లాంటి అంశాలతో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, హరితేజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గురువారం హవీష్ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఏ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మేము ముందుంటానండి. అంటిల్ దెన్, స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్, సౌమ్య.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మరికొద్ది క్షణాల్లో తీన్మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ యూ ఆర్జే సంజన. వెల్కమ్ టు తీన్ మార్. మరి ఇవాళ తీన్ మార్ లో నేను తెలుగు, తమిళ్ అండ్ అలాగే హిందీలో నుంచి సుభిత్ సాంగ్స్ తో అయితే రెడీగా ఉన్నాను. మరి ఆ సాంగ్స్ ని వినబోయే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం

0: పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. మరి ఇవాళ తీన్ మార్ లో మన ఫస్ట్ సాంగ్ గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి నిన్ను చూసిన ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ గారు రాయిగా అనురుద్ధ్ గారు మ్యూజిక్ అందించారు. మరి సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ మీకోసమైతే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి నెక్స్ట్ మీకోసం ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సాంగ్ నైతే విన్నాం కదా లిజనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ రాబత్ మూవీ నుంచి మే తెరే బాయ్ ఫ్రెండ్ తు మేరే గర్ల్ ఫ్రెండ్. మరి ఈ సాంగ్ కి మీట్ బ్రోస్ గారు మ్యూజిక్ అందించారు, అజిత్ సింగ్ గారు పాడారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సూపర్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ మజిలే మూవీ నుంచి ప్రియతమా ప్రియతమా. మరి ఈ సాంగ్ ని చైతన్య ప్రసాద్ గారు రాయిగా చిన్మయ్ గారు పాడారు. మరి గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మీకోసమైతే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి మన నెక్స్ట్ సాంగ్ సింబా మూవీ నుంచి అంక్ మారే అంక్ మారే ఒల్లడికి అంక్ మారే. మరి ఈ సాంగ్ ని షబీర్ గారు రాయిగా కుమార్ గారు పాడారు. మరి తనిష్క్ గారు మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఒక సుభిత్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్, మరి నెక్స్ట్ ఒక తమిళ సాంగ్ ని ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఒక మంచి సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ కిర్రాక్ పార్టీ మూవీ నుంచి గురువారం సాయంకాలం కలిసి వచ్చిందిరా. మరి ఈ సాంగ్ ని మౌలి గారు రాయిగా విజయ్ ప్రకాష్ గారు పాడారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ జగ్గా జాకోస్ మూవీ నుంచి గల్తీ సే మిస్టేక్. మరి ఈ సాంగ్ ని అమితాబ్ భట్టాచార్య గారు రాయిగా ప్రీతం గారు మ్యూజిక్ అందించారు. మరి అర్జిత్ సింగ్ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.
2: A beautiful song ate illam listeners, mar mana next song sare lodu movie nunchi telusa telusa preminchanani.
3: మరి ఈ సాంగ్ ని శ్రీమణి గారు రాయిగా ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ అందించారు. మరి సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాట మీకోసమైతే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సో లిజనర్స్, ఇదండి ఇవాళ మన థీన్ మార్. ఈ రోజు మన థీన్ మార్ లో ప్లే చేసిన తెలుగు, తమిళ, హిందీ సాంగ్స్ ని మీరు ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే థీన్ మార్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే సంజనా.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.